ఆకాశవాణి వరంగల్ కేంద్రం శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 23వ రోజు క్రీస్తు శకం 2026 జూన్ నెల 13వ తేదీ శనివారము ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5:58:50. ప్రియమైన ఆకాశవాణి శ్రోతలకు హృదయపూర్వక నమస్సుమాంజలులు, శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ డాక్టర్ ఎస్ జయశంకర్ స్పోక్ టు యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో అండ్ లాంచ్డ్ స్ట్రాంగ్ ప్రొటెస్ట్ ఓవర్ ది అటాక్స్ బై ది యుఎస్ నేవీ ఇన్ ది గల్ఫ్ దట్ కిల్డ్ 3 ఇండియన్ మరీనర్స్. ఇన్ ఎ పోస్ట్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ డాక్టర్ జయశంకర్ సెడ్ సచ్ లీథల్ యాక్షన్స్ అగేన్స్ట్ కమర్షియల్ షిప్పింగ్ ఆర్ నాట్ జస్టిఫైడ్. ది కన్వర్సేషన్ కమ్స్ డేస్ ఆఫ్టర్ 3 ఇండియన్ క్రూ మెంబర్స్ వర్ కిల్డ్ ఇన్ ఎ యుఎస్ స్ట్రైక్ ఆన్ ది పలావ్ ఫ్లాగ్ ట్యాంకర్ ఎంటీ సెఫబెలో off the coast of Oman, triggering a sharp response from New Delhi. The vessel had 24 Indian crew members on board, of whom 21 were rescued, while the 3 missing sailors were later confirmed dead. Following the incident, India lodged a strong protest with Washington and summoned the US charge d'affaires in New Delhi. Railways Minister Ashwini Vaishnav held a high-level review meeting with senior officials of Indian Railways on the Railway Recruitment Board (RRB) recruitment process. During the meeting yesterday, Mr. Vaishnav emphasized the need for a more transparent, accurate, and technology-driven system.

శ్రోతలు ఇంతవరకు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. ఇప్పుడు అన్నమయ్య కీర్తనలు వింటారు.

ఆ కీర్తనతో ఈనాటి తరంగిణి భక్తి సంగీత కార్యక్రమము సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడొక దేశభక్తి గీతం విందాం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:45. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన ప్రజల నమ్మకానికి, రాష్ట్ర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి అద్దం పట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజధాని అమరావతి పరిధిలోని మోతడక గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం తక్షణమే నిధులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో సంయుక్త గ్రాడ్యుయేషన్ పరేడ్కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు హాజరవుతారు. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వార్తల వివరాలు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన ప్రజల నమ్మకానికి, రాష్ట్ర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి అద్దం పట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతూ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా నడిపిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. గత రెండేళ్లుగా రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజలు భాగస్వాములయ్యారని, అభివృద్ధి, సంక్షేమం సుపరిపాలనా ధ్యేయాలుగా, ప్రజాక్షేమమే పరమావధిగా, నవ్యాంధ్ర ప్రగతి రథాన్ని ముందుకు నడిపేందుకు పునరంకితమవుతున్నట్లు తెలిపారు. తిరుపతిలో నిన్న నిర్వహించిన రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం విజయోత్సవ సభను జయప్రదం చేసిన ప్రజలకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేశారు.

0: రాజధాని అమరావతి పరిధిలోని మోదడక గ్రామంలో రహదారులు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 26 లక్షలను తక్షణమే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. గ్రామాభివృద్ధికి అవసరమైన చర్యలను వేగంగా చేపట్టాలని సూచించారు. గ్రామంలో నిన్న పర్యటించిన ఆయన గ్రామసభలో భాగంగా రైతులతో సమావేశమయ్యారు. గ్రామసభకు స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ భార్గవతేజ తదితరులు హాజరయ్యారు. తెలంగాణలోని దుండిగల్లో ఉన్న ఎయిర్ ఫోర్స్ అకాడమీలో సంయుక్త గ్రాడ్యుయేషన్ పరేడ్ను ఈరోజు నిర్వహించనున్నారు. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ పూర్తయిన సందర్భంగా ఈ పరేడ్ జరగనుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని వెల్లడించారు. సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధూర్ విజయవాడ గూడూరు రైల్వే సెక్షన్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. విజయవాడ డివిజన్ డిఆర్ఎం మోహిత్ సోనాకియాతో కలిసి కృష్ణా కెనాల్, పెదవడ్లపూడి మధ్య 3వ లైన్ పనులు, అలాగే తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు రైల్వే స్టేషన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన నిన్న సమీక్షించారు. బిట్రగుంట క్రూ లాబీలో సిబ్బంది సంక్షేమ సదుపాయాలను పరిశీలించారు. మౌలిక వస్తువుల అభివృద్ధి, భద్రతా ప్రమాణాల పెంపు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సందీప్ మాధూర్ సూచించారు. విద్యా పరిశోధన సంస్థలు, పరిశ్రమల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖపట్నంలో నిన్న నిర్వహించిన DG100X కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నాయకత్వ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ,
1: youth for the jobs of yesterday, but we need to prepare the young minds for the next generation technologies, generation industries ranging from AI, electronics, manufacturing, to data centers, to semiconductors, to critical minerals. There is so much of opportunities that the great state of Andhra Pradesh is offering, and we need to prepare the youth for it. And this is where I believe education and economic development become inseparable.
0: తెలంగాణ పల్లెలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా, వలసల తగ్గింపు వంటి లక్ష్యాలతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ పథకంలో భాగంగా గత 12 ఏళ్లలో తెలంగాణకు 143 కోట్ల 23 లక్షల పనిదినాలు కల్పించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఫలితంగా కార్మికులకు 34,639 కోట్ల రూపాయల వేతనాలు చెల్లించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ది, ఉపాధి కల్పన, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం కేంద్రం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు సహా అన్ని వర్గాలను ప్రభుత్వం మోసం చేస్తుందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. అభివృద్ది, సంక్షేమం పేరుతో ప్రచారం మాత్రమే జరిగిందని, శాంతి భద్రతలు క్షీణించాయని, మహిళలు, చిన్నారుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని చెప్పారు. విద్యుత్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు, బస్సు ఛార్జీలు పెరగడంతో ప్రజలపై ఆర్థిక భారం అధికమైందని ఆరోపించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఆవులదట్ల గ్రామంలో ఇండియన్ రెడ్క్రాస్ సంస్థ సహకారంతో నిన్న నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉన్నదైతే దయచేసి అందరూ ముందుకొచ్చి ఈ సంస్థతో ఐఆర్సీఎస్ కానీ లేదంటే జీజీహెచ్ కానీ లేదంటే ఈవెన్ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ కానీ వాళ్ళతో టైఅప్ చేసుకుని బ్లడ్ ఇవ్వాలని కోరుతున్నాను. మన జిల్లాలో అనీమియా పేషెంట్స్ ఉన్న జిల్లా అది కాబట్టి మనకు ఎక్కడైనా అంటే డెలివరీస్ అయినప్పుడు కానీ లేదంటే మేజర్ సర్జరీస్ అయినప్పుడు కానీ రకరకాల బ్లడ్ కావాల్సిన అవసరం అయితే వస్తుంది. ఖచ్చితంగా ఆ క్వాంటిటీ ఉన్నదైతేనే మనం లైఫ్ సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకొస్తారని అనుకున్నాము.
0: కృత్రిమ మేధ, డ్రోన్లు, యాంత్రీకరణతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు రావాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

0: ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిన్న నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా కొత్త మార్పులకు దిక్సూచిగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిలవాలని సూచించారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ పురోగమిస్తుందని, అది ఉత్పత్తికే పరిమితం కాకుండా ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీరామ్జీ అమలుకు సన్నద్ధం కావాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు, అదనపు సమన్వయకర్తలు, అనుబంధ శాఖల అధికారులకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ షణ్ముఖ్ కుమార్ సూచించారు. విజయవాడలో నిన్న నిర్వహించిన రాష్టస్థాయి సదస్సులో అధికారులకు బీబీజీరామ్జీ అమలుకు సంబంధించి కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను వివరించారు. ఖరీఫ్ సాగు కోసం రైతులకు ప్రభుత్వం రాయితీపై అందించే వేరుశనగ విత్తనాలు ఈ రోజు నుంచి రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేయనున్నట్లు అనంతపురం జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ సాలురెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 19,221 మంది రైతులు విత్తనాల కోసం పేర్లు నమోదు చేసుకున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు వాయువ్య బంగాళాఖాతం అంతటా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా తమిళనాడుపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం అధికారి నారాయణ పేర్కొన్నారు. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వివరించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన ప్రజల నమ్మకానికి, రాష్ట్ర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి అద్దం పట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజధాని అమరావతి పరిధిలోని మోతడక గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం తక్షణమే నిధులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో సంయుక్త గ్రాడ్యుయేషన్ పరేడుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు హాజరవుతారు. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్ పై ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ పూట 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 ప్రసారమయ్యే ఉదయ తరంగిణిలో అక్క మహాదేవి చారిత్రాత్మక నాటిక వింటారు. 8:00 శాస్త్రీయ సంగీతం, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. 10:00 మధ్యాహ్నం 12:40 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం వింటారు. 3:00 వివిధ భారతీయ కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారం వింటారు. 5:00

సాయంత్రం 6 గంటలకు దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 6:05 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 6:20 ప్రసార విశేషాలు. 6:25 సమాచార దర్శిని. 6:30 జానపద సంగీత కార్యక్రమము. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం వింటారు. 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమము. 7:45 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:15 స్పాట్లైట్. 9:30 శాస్త్రీయ సంగీతం. పది గంటలకు జాతీయ సంగీత కార్యక్రమం. 11:00 మధుర గీతాలు అలనాటి సినీ గీతాలు వింటారు. 11:10 12 సంవత్సరాల ప్రభుత్వంపై ప్రత్యేక ద్విభాషా కార్యక్రమం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 11:45 ప్రసార సమాప్తి. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

0: ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు. కొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ, అనంతరం 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జిల్లా సమాచార లేఖ, హనుమకొండ జిల్లాల వివరాలు అందిస్తారు డి వీణావాణి గారు.
2: పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లాలోని కాళోజీ కళాక్షేత్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు నిర్వహించిన కార్యక్రమంలో లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ గృహాల మంజూరు పత్రాలను మంత్రి పంపిణీ చేశారు. హనుమకొండ జిల్లాలో కొనసాగుతున్న భూ సర్వే పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పట్టాభూముల హద్దుల నిర్ధారణ, గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణ సర్వే, రీసర్వే పనులు, చెరువుల సికం భూముల గుర్తింపు, కొలతలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. పంట కోతల అనంతరం వాటి అవశేషాలను కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతుందని, దానివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతిని భూమిలోని సేంద్రియ పదార్థాలు, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశించి భూసారం క్షీణిస్తుందని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. హనుమకొండ జిల్లా వ్యాప్తంగా పంట వ్యర్థాల కాల్చివేతను నిషేధిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యవసాయ పంటల కోత అనంతరం పొలాల్లో మిగిలిపోయిన పంట అవశేషాలను తగలబెట్టడం వల్ల హానికర వాయువులతో వాతావరణ కాలుష్యం పెరుగుతుందని చెప్పారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూరులోని పశు వైద్య ఆసుపత్రికి కొత్త భవన నిర్మాణం చేపడతారు. ఈ విషయాన్ని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు

0: 90 లక్షల రూపాయల నిధులు కేటాయించినట్లు మంత్రి తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న పాత భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. పరకాల మహిళా డైరీ అభివృద్ధి పనులను సత్వరం పూర్తి చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సూచించారు. ఇందుకు సంబంధించి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డైరీ అభివృద్ధి ద్వారా గ్రామీణ మహిళలకు స్థిరమైన ఆదాయ వనరులు కల్పించడం, మహిళా సంఘాల ఆర్థిక సాధికారతను పెంపొందించడం లక్ష్యంగా పాల సేకరణ కేంద్రాలను బలోపేతం చేయాలని చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పన, సభ్యుల నమోదు తదితర పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. జనగణన దేశ అభివృద్ధికి పునాది వంటిదని, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించేందుకు ఇది అత్యంత కీలకమని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. జనగణన ద్వారా సేకరించే సమాచారం ఆధారంగానే విద్య, వైద్య, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాల రూపకల్పన జరుగుతుందని చెప్పారు. అందువల్ల ప్రజలు ఎటువంటి సందేహాలకు తావివ్వకుండా ఎన్యూమరేటర్లకు ఖచ్చితమైన సమాచారం అందజేయాలని కోరారు. ప్రతి కుటుంబం ఈ జాతీయ జనగణన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ట్రాన్స్జెండర్ సమాజానికి కూడా ఇతరులు మాదిరిగానే సమాన హక్కులు, అవకాశాలు లభించాల్సిన అవసరం ఉందని హన్మకొండ జిల్లా కలెక్టర్ అన్నారు. హన్మకొండ జిల్లాలో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ సభ్యులకు గుర్తింపు, సంక్షేమ పథకాల అందుబాటు, సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, విద్య, ఉపాధి, ఆరోగ్య సేవలు వారికి సులభంగా చేరేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఉపాధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. హన్మకొండ జిల్లా దామెర మండలం లాదెలలోని మహిళా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఇటీవల జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళలకు ఉపయోగపడే శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా సాధికారత సాధించాలని చెప్పారు. హన్మకొండ జిల్లా మడికొండ మహిళా ప్రాంగణంలో డిఆర్డీఏ సర్ప్ ఆధ్వర్యంలో 1.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న జిల్లా మహిళా సమాఖ్య పెట్రోల్ బంకు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ కలిసి ఇటీవల శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం మహిళలను లబ్ధిదారులగానే కాకుండా యజమానులుగా తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తుందని చెప్పారు.
1: ఇంతవరకు డి వీణావాణి గారు అందించిన హన్మకొండ జిల్లా వివరాలు విన్నారు. ఈనాటి జిల్లా సమాచార లేఖ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు స్లోవాక్ రిపబ్లిక్లో పర్యటిస్తారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్లో భాగంగా ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యమాగుచితో తలపడతారు. ఇక వార్తలు వివరంగా. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షిస్తారు. ఈ ఏడాది జరిగే పాసింగ్ అవుట్ పరేడ్లో తొలిసారిగా మహిళా క్యాడెట్లు తమ పురుష సహచరులతో కలిసి పరేడ్లో అడుగులు వేయనున్నారు. ఈ వేడుకలో 500 మందికి పైగా భారత సైన్యంలో అధికారులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇండియన్ మిలిటరీ అకాడమీ పాసింగ్ అవుట్ పరేడ్ అనేది కేవలం ఒక సైనిక సాంప్రదాయం మాత్రమే కాదు, దేశ సేవకు అంకితమైన యువ అధికారుల సరికొత్త ప్రయాణానికి ఇది నాంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు స్లోవాక్ రిపబ్లిక్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి మోదీ స్లోవాక్ ప్రధాని పికోతో పరస్పర సహకారంపై చర్చిస్తారు. అలాగే అధ్యక్షుడు పెల్లెగ్రినిని కలుస్తారు. గత ఏడాది కాలంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుతోంది. 2024లో $1 బిలియన్ దాటిన వాణిజ్యం గత ఏడాది $1.8 బిలియన్ చేరుకుంది. ఈ పర్యటన యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలతో సహకారాన్ని బలోపేతం చేయడంలో భారత్ తన నిబద్దత సూచిస్తోంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో దుండిగల్లో ఎయిర్ ఫోర్స్ అకాడమీ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో పాల్గొన్నారు. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఐఏఎఫ్ క్యాడెట్స్తో పాటుగా ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్, వియత్నాం దేశాలకు చెందిన ఆఫీసర్లకు వింగ్స్ ప్రదానం చేస్తారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి ఉత్తీర్ణ సాధించిన మొదటి బ్యాచ్ మహిళా క్యాడెట్లు ఈ పరేడ్ ద్వారా వైమానిక దళంలో చేరటం ఒక చారిత్రాత్మక మైలురాయి. దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్లో పర్యటిస్తున్న మంత్రి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్లో భాగమైన డీఆర్డీఓకు చెందిన రక్షణ పరిశోధన అభివృద్ది ల్యాబొరేటరీలో అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్ కాంప్లెక్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆకాశ్, బ్రహ్మోస్ వంటి డీఆర్డీఓ అభివృద్ది చేసిన క్షిపణి వ్యవస్థలు ప్రపంచ రక్షణ సాంకేతిక రంగంలో పోటీ పడేలా మన దేశ సామర్థ్యం నిరూపించాయన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో స్వదేశీ క్షిపణి వ్యవస్థల ప్రదర్శన భారత రక్షణ పరిశోధన అలాగే అభివృద్ది వ్యవస్థకు నిదర్శనమని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. వేగంగా మారుతున్న యుద్ద తంత్రాలు, ప్రపంచ అనిశ్చితుల మధ్య జాతీయ భద్రతా ప్రయోజనాలు కాపాడేందుకు ముందస్తు రక్షణ సామర్థ్యాలు కలిగి ఉండటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. భవిష్యత్ సవాళ్లు ఎదుర్కొనేందుకు సాయుధ దళాలు అత్యాధునిక వ్యవస్థలతో బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం డీఆర్డీఓ అభివృద్ది చేసిన సరికొత్త రక్షణ సాంకేతికతలు, అధునాతన ఆయుధ వ్యవస్థలు, స్వదేశీ క్షిపణి ప్లాట్ఫామ్ ప్రదర్శించే సాంకేతిక ప్రదర్శన రక్షణ మంత్రి సందర్శించారు. అలాగే సికింద్రాబాద్లో జరిగిన ప్రబుద్ధ వర్గ సమ్మేళనంలో రక్షణ మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రధానమంత్రి 12 ఏళ్ల సుపరిపాలనతో అంతర్జాతీయ వేదికలపై నేడు భారతదేశ గౌరవం అసాధారణంగా పెరిగిందని తెలిపారు.
1: हमने भारत के विकास के लिए जो रनवे तैयार किया है, जहां से अब भारत विकसित भारत बनने की उड़ान भरने को पूरी तरह से तैयार है, तो 2047 में हमारा यह भारत निश्चित रूप से विकसित भारत बनकर रहेगा. अब जानते हैं सरदार वल्लभ भाई पटेल ने आजाद भारत को एकता के सूत्र में पिरोने का काम किया था. उसी प्रकार हमारे प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हमारी सरकार भारत को सांस्कृतिक, सामाजिक, आध्यात्मिक और आर्थिक स्तर पर यानी कल्चरल, सोशल, स्पिरिचुअल और इकोनॉमिक स्तर पर भारत को मजबूत करने का काम इस समय कर रही है.
0: అమెరికా నావికా దళం జరిపిన దాడుల్లో 3 భారతీయ నావికులు మరణించడంపై విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ యుఎస్ స్టేట్ సెక్రటరీ మార్క్ రూబియోతో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రాణాంతక చర్యలు ఎంతమాత్రం సమర్థనీయం కాదని ఎక్స్ వేదిగ్గా పేర్కొన్నారు. ఒమన్ తీరంలో ఫలావ్ జెండాతో వెళుతున్న ఎన్టీ సెట్టేబిల్లో అనే ట్యాంకర్ ఇంధన నౌకపై అమెరికా జరిపిన దాడుల్లో 3 భారతీయులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నౌకలో మొత్తం 24 భారతీయ సిబ్బంది ఉండగా వారిలో 21 రక్షించారు. ఈ ఘటనపై న్యూఢిల్లీలో యుఎస్ చార్జ్ డి ఎఫైర్స్ను పిలిపించి వివరణ కోరారు. పౌర నౌకలపై ప్రాణాంతక శక్తులను ప్రయోగించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్టుగా, కమర్షియల్ నౌకలపై దాడులు అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రతను దెబ్బతీస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకలపై దాడులు వెంటనే నిలిపేయాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ గతంలోనే డిమాండ్ చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నియామక ప్రక్రియపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మరింత పారదర్శకమైన, ఖచ్చితమైన సాంకేతిక ఆధారిత వ్యవస్థ అవసరమని తెలిపారు. డిపార్ట్మెంటల్ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత టెస్ట్ మోడ్లోకి మార్చడంలో సాధించిన పురోగతి సమీక్షించిన ఆయన, నియామకాలు మరింత వేగంగా, సమర్థవంతంగా, అభ్యర్థులకు సులభతరంగా మార్చేందుకు మరిన్ని టాబ్లెట్ ఆధారిత పరీక్షలు ప్రవేశపెట్టాలని సూచించారు. వార్షిక రిక్రూట్మెంట్ క్యాలెండర్, త్రైమాసిక ఖాళీల నోటిఫికేషన్ల విధానాన్ని అభ్యర్థులు ఆదరించారని తెలిపారు. ఈ క్యాలెండర్ విధానంతో అభ్యర్థులు తమ ప్రిపరేషన్ మరింత సమర్థవంతంగా ప్లాన్ చేసుకోగలుగుతారని తెలిపారు. సాంకేతికత వినియోగం, వేగవంతమైన ప్రక్రియ ద్వారా రైల్వే నియామక వ్యవస్థ నిరంతరం మెరుగుపడాలని స్పష్టం చేశారు. కాగా భారతీయ రైల్వేలు 6 ప్రధాన విభాగాల్లో 47,000 పైగా ఖాళీలకు గాను 2025-26 ఆర్థిక సంవత్సరంలో నియామక ప్రక్రియలు పూర్తి చేసి 43,000 మందికి పైగా అభ్యర్థులను ఎంపిక చేసినట్టుగా రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 ప్రమాద కేసు విచారణ జాతీయ అంతర్జాతీయ నిబంధనల ప్రకారమే కొనసాగుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. గత ఏడాది అహ్మదాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికి జరిగిన ఈ ఘోర విమాన ప్రమాదానికి నిన్నటితో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సోషల్

0: నివేదికగా మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలు పారదర్శకంగా నిష్పాక్షికంగా గుర్తించి విమానయాన భద్రత మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి హామీ ఇచ్చారు. మరోవైపు అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఈ విమాన ప్రమాదంపై స్వతంత్ర నిష్పాక్షిక ఆధారాలతో కూడిన విచారణ జరిపేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తెలిపింది. అన్ని రకాల దర్యాప్తు ప్రక్రియలు అవసరమయ్యే అంతర్జాతీయ సమీక్షలు పూర్తయ్యాక తుది నివేదిక విడుదల చేస్తామని స్పష్టం చేసింది. నీట్ పునః పరీక్ష సన్నద్ధతపై కేబినెట్ సెక్రటరీ డాక్టర్ టీవీ సోమనాథన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత భాగస్వాములందరి మధ్య సరైన సమన్వయంతో పునః పరీక్షను పారదర్శకంగా సజావుగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. నీట్ పునః పరీక్షకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు జిల్లా యంత్రాంగాలు ఒకరితో ఒకరు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని సోమనాథన్ తెలిపారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో శాంతి సామరస్యం స్థిరత్వం కాపాడేందుకు ఇరు దేశాలు తమ నిబద్ధత చాటాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ మధ్య 57వ డైరెక్టర్ జనరల్ స్థాయి సరిహద్దు సమన్వయ సదస్సు ఈ నెల 8 నుంచి 11 వరకు న్యూఢిల్లీలో బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ప్రస్తుత సరిహద్దు సమీక్షించేందుకు అలాగే సరిహద్దు భద్రత నిర్వహణకు సంబంధించిన పరస్పర అంశాలపై చర్చించేందుకు ఈ సదస్సు ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది. ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతం చేసే విధంగా సమర్థవంతమైన సరిహద్దు నిర్వహణకు ఇరు దేశాల స్నేహ సంబంధాలకి దోహదపడుతుందని ఇరు బృందాలు ఆశాభావం వ్యక్తం చేస్తాయి. తదుపరి డీజీ స్థాయి సదస్సు నవంబర్ 2026లో ఢాకాలో నిర్వహించాలని ప్రతిపాదించారు. అస్సాం మేఘాలయ రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్ కేరళ మాహే ఒడిశా పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి ఋతుపవనాలు పశ్చిమ బెంగాల్ బీహార్లో మరికొన్ని ప్రాంతాలు అలాగే ఒడిశా జార్ఖండ్లో కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ హర్యానా చండీగఢ్ పంజాబ్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ కొంకణ్ గోవా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్లో భాగంగా ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పీవీ సింధు జపాన్ క్రీడాకారిణి యమాగుచితో తలపడతారు. క్వార్టర్ ఫైనల్స్లో పీవీ సింధు 27 నిమిషాల వ్యవధిలో ప్రత్యర్థి చెన్ సూయూపై 21-6 21-9 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్కు చేరుకున్నారు. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో జపాన్కు చెందిన యమాగుచి భారత్కు చెందిన తన్వీ శర్మను 21-14 21-14 తేడాతో ఓడించి పీవీ సింధుతో సెమీఫైనల్ పోరుకు సిద్దమయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు స్లోవాక్ రిపబ్లిక్లో పర్యటిస్తారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్లో భాగంగా ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్స్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పీవీ సింధు జపాన్ క్రీడాకారిణి యమాగుచితో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఉదయ తరంగిణి.

0: ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అక్క మహాదేవి చారిత్రాత్మక నాటిక వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మన్నికకి మరుపేరు, దర్జాకి దర్పానికి మరోపేరు. మహారాజ్ ప్రాండ్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాండ్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్.

0: ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: త్వరగా కానీ ప్లీజ్ త్వరగా,
2: ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా?
1: అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని.
2: అవును కదా, వయసు అయిపోయినప్పుడు రన్నర్ కావాలి మరి.
3: కానీ బ్యాంకింగ్ కాదు.
4: అయినా గానీ ఆర్బీఐ అంటుంది సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, డిఫరెంట్లీ ఏబుల్డ్ అయినా, మీరు బ్యాంకుకు వెళ్లలేకపోయినా, బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి.
3: సీనియర్ అందరికన్నా ముందు.

0: మనలో చాలా మంది వంత అయిపోయింది. ఇంకా ఎవరున్నారు? మనందరిలో ఆరిందా మహాదేవి. రావే మహాదేవి.
1: జై చెన్న మల్లికార్జున. ఏమిటే ఆడుతున్నారు?
0: ఏముందే, వీరీ వీరీ గుమ్మడి పండు ఆట ఆడుతున్నాం.
1: మీకింకా పచ్చితనం పోలేదర్రా. మనమేం బాలికలమా ఈ చిన్నపిల్లల ఆట ఆడడానికి? ప్రాజ్ఞత వచ్చి జీవితంలో అడుగుపెట్టిన యువతులం మనం.
0: అందుకేనే ఈ ఆట మార్చి వీరీ వీరీ గుమ్మడి పండు నీ మొగుడు పేరేంటి అని ఆడుతున్నాం. చాలా మంది అయిపోయారు. మన వాణి మన్మథుడు తన మొగుడు అంది.
1: ఆ 5 బాణాలు అందగాణ్ణా?
0: అతడు ప్రపంచానికే అందగాడు కదా, అందుకని.
1: అతన్ని మా చెన్న మల్లికార్జునుడు భస్మం చేసేశాడు కదా, అందుకని ఈ అందం శాశ్వతం కాదు కదా.
0: మన రాణి శ్రీరాముడిని భర్తగా కోరుకుంది.
1: ఆ రాముడు శివభక్తుడే కదా.
0: నీతో ఏం చెప్పినా అంతా శివమయం అని అంటూ ఉంటావు. ఇంతకీ నీ మొగుడెవరే? ఓ మహదేవమ్మా, నీ మొగుడెవరే?
1: ఇంకెవరు, చెన్న మల్లికార్జునుడే. మన్మధుని మసి చేసిన రుద్రమూర్తి, క్షీరసాగర మదనవేళ సకల లోకాలని రక్షించిన అభయమూర్తి, ఆ చెన్న మల్లికార్జునుడే నా దైవం.
0: ఆ విభూతి పండునా, జంగమదేవుడైన లింగస్వరూపుడినా.
1: అన్ని ఐశ్వర్యాలకు ఆదిదేవుడు ఆ విభూతిరాయుడు. శ్మశాన పాలకుడిగా, సృష్టి భాష్యవేత్త అయిన పరమశివుడే నా భర్త అని నిర్ణయించుకున్నాను.
0: మీ అమ్మా నాన్న ఒప్పుకుంటారా?
1: వాళ్ల కోరిక ఇదే.
0: అయితే నీ కర్మం, నీ పిచ్చి నీకు ఆనందం. అయినా వివాహాలు విధి లిఖితాలు వస్తా.

0: ఏ పిల్లా, నిన్నే అరే పిలుస్తుంటే వినపడ్డం లేదా? అంత నిర్లక్ష్యంగా వెళ్ళిపోతున్నావు. నేను ఎదురు నిలబడ్డా, ఎలా వెళతావో వెళ్ళు.
1: ఎవరు నువ్వు?
0: ఆ మాటే నిన్ను నేను అడుగుతున్నాను, నువ్వెవరు?
1: నా ఎరుకే నాకు లేదు, నీకేం చెప్తాను? అడ్డు తప్పుకొని దారి వదులు.
0: ఇంత పొగరా.
1: కాదు, వేదాంతం, శివతత్వసారం.
0: మెట్ట వేదాంతం బాగానే చెప్తున్నావు, ఇంతకీ ఎవరి దానవు నువ్వు?
1: చెప్పాగా, నా ఎరుక నాకు లేదు, కానీ నేను చెన్నమల్లికార్జున సేవికను.
0: ఏ వేళాకోళంగా ఉందా?
1: మీరలా అనుకుంటున్నారా, అయితే అది మీ ఇష్టం. నేను మాత్రం చెన్నమల్లికార్జునుని దానను. అవును, నా గురించి గుచ్చిగుచ్చి అడుగుతున్నారు, ఇంతకీ మీరెవరు?
0: మేమే తెలియదా?
1: నా గురించి నాకే తెలీదు, మీ ఎరుక నాకేముంటుంది?
0: వేదాంతం కట్టిపెట్టు, మా ఎరుక నిజంగా తెలియదా?
1: ఆ చెన్నమల్లికార్జునుడు తప్ప నాకు ఎవ్వరూ తెలీదు.
0: మీ అమ్మా నాన్న కూడానా?
1: జన్మనిచ్చారు కనుక వారు తెలుసు.
0: ఆహా, వారెవరో?
1: నిర్మల శెట్టి మా నాయనగారి పేరు, సుమతి మా అమ్మ.
0: మీదే ఊరు?
1: కన్నడనాడు, శివమొగ్గ ప్రాంతంలోని ఉడితడి పట్టణం వ్యవహారానికి నా జన్మస్థలం. నిజానికి నేను చెన్నమల్లీసుడి అంతఃపుర వాసిని.
0: మెట్ట వేదాంతం వద్దు.
1: ఇది మెట్ట వేదాంతం కాదు, ప్రతి మనిషికి ఈ మట్టి పెట్టిన సంస్కార భిక్ష. ఎవరికి వారు తమను గురించి తెలుసుకోవాలనే ఎరుక ఇదే. ఇంతకీ తమరి ఎరుక?
0: ఈ ఉడుతడి మండలాధీశుడును నేనే. నా నామధ్యేయం కౌశికుడు. ఇంతకీ నీ పేరు?
1: నన్ను అందరూ మహాదేవి అంటారు. దారి ఇవ్వండి, గుడికి వెళ్ళాలి, వేళ దాటిపోతోంది.
0: ఆ గుడి మీద అంత ధ్యాస?
1: అవును మహాశయ, చిన్ననాడు అమ్మఒడే ధ్యాస, పలుకు నేర్చాక నడక వచ్చాక బడి మీద ధ్యాస, ప్రాజ్ఞత వచ్చాక

0: గుడి మీద ధ్యాస, ఇదే మానవ జీవిత ధ్యాస.
1: మరి పెళ్లి పెటాకులు?
0: మీరే అన్నారుగా పెళ్లి పెటాకులని. అంచేత నేను పెళ్లి చేసుకోను.
1: మేం చేసుకుంటాం.
0: అది మీ ఇష్టం.
1: నీతో పెళ్లి నా ఇష్టం. భళ రా మహాదేవి, తొలిచూపులోనే నీపైన నేను మరులుగొన్నాను. రా.
0: ఆగు, అడుగు ముందుకు వేశావో జాగ్రత్త. ఒంటిని తాకావో చెయ్యి కోసేస్తా. పిచ్చి పిచ్చి చూపులు చూసావో గుడ్లు పొడి చేస్తాను.
1: మహాదేవి.
0: ఆ మహాదేవినే, పరమశివుణ్ణి ఆరాధిస్తున్న అపర్ణాదేవినే. నా జీవితం శ్రీశైల మల్లికార్జునునికే అంకితం. అన్య పురుషుడు నాకు సోదరుడు.
1: మహాదేవి.
0: పిచ్చి పిచ్చి కోరికలు, వెర్రి వెర్రి ఆలోచనలు పెట్టుకుని బ్రతుకును పాడు చేసుకోకు. ప్రతిష్టను దిగజార్చుకోకు. తప్పుకో, దారి విడు.
1: మహాదేవి, నీ అందచందాలు ప్రతిభా పాటవాలు గురించి ఎందరో చెప్పగా విన్నాను. ప్రత్యక్షంగా చూడటం ఇవ్వాళ్లే తటస్థించింది. నీ గురించిన భావపుష్పం నా హృదయంలో పరిమళమై వికసించింది. నా కోరికను తిరస్కరించకు. మా అభిమతాన్ని మన్నించి వివాహానికి అంగీకరించు. నీ యవ్వన జీవితాన్ని నందనవనం చేస్తాను. నీ కవితా శక్తికి పాదులు చేసి కవితా ప్రసూనాలు పూయిస్తాను. రా రా మహాదేవి, రా.
0: కౌశిక, హద్దు దాటకు, మర్యాద మరువద్దు. చెప్పాగా పెళ్లి చేసుకోనని. ఈ కళ్ళు శివసాక్షాత్కారానికి తెరిచిన వాకిళ్ళు, ఈ చెవులు మహేశ్వర నామశ్రవణ కుతూహలాలు, ఈ చేతులు శివపూజా కైంకర్యాలు. నా మనస్సు శివరూప పరిపూరితం. అన్య పురుషునికి నాలో స్థానం లేదు. తప్పకుండి, నీ వెళ్ళాలి.
1: మహాదేవి, నిన్నెలా చేపట్టాలో మాకు బాగా తెలుసు. నా కౌగిట బంధించుకునే వరకు వదిలిపెట్టేది లేదు. చూస్తావుగా ఈ కౌశికుడి ప్రతాపం, పట్టుదల. ఆ

0: అమ్మా మహాదేవి, అమ్మా మహాదేవి.
1: ఏటమ్మా, నేనేమైనా తప్పు చేశానా?
0: నీ తప్పేం లేదమ్మా, తప్పంతా మాదే.
1: ఏమిటమ్మా నువ్వు అనేది? సంగతేమిటి, అంత ఆందోళన పడుతున్నావు?
0: అవునమ్మా, నిన్ను కనడం తల్లిదండ్రులుగా మా తొలి తప్పు, తర్వాత గారాన్ చేయడం రెండో తప్పు. చిన్నపిల్లలందరూ సరదాకు తమ భర్తల పేర్లు చెప్పాలని అడిగినప్పుడు నీకు హితవు చెప్పటం నా పెద్ద తప్పు.
1: సరిగా చెప్పమ్మా.
0: ఆనాడు నా భర్త పేరేమిటని నువ్వు అడిగితే శివవైభవ విభూతి వర్ణించి చెన్నమల్లికార్జునుడు.
1: నా భర్త అని చెప్పావుగా.
0: అదే నా కొంప ముంచింది.
1: అదేమిటమ్మా అలా అంటావు? పసిప్రాయంలో నువ్వు చేసిన హితబోధ నన్ను మల్లికార్జున సేవకురాలిగా పెంచింది.
0: అదేనమ్మా, అదేనమ్మా నే చేసిన ఘోరం.
1: అమ్మా,
0: ఆ శివభక్తి ఇప్పుడు నీ బ్రతుకు భవిష్యత్తుకు ఉరిగా మారబోతుందమ్మా.
1: అమ్మా, ఆ శివభక్తి పారవస్యమే నన్ను మంచి కవయిత్రిగా రూపొందించింది. ఆలయ అర్చామండపంలో ఉదయం అందరూ నన్ను అనుభవవాక్యాలు చెప్పమని కోరారు. నన్ను ఎంతగానో ప్రశంసించారు. మల్లికార్జునుని రాణి అని అభినందించారు.
0: అదృష్టం మనకు లేదమ్మా, నీ శివభక్తే నీ ముంగిట అగ్నిగుండంగా మారబోతోంది.
1: అంత విపత్తు ఏమొచ్చిందమ్మా?
0: మండలాధీశుడు కౌశికుడు నిన్ను తనకిచ్చి పెళ్లి చెయ్యమని కబురు పంపాడు.
1: చెప్పాగా నా భర్త చెన్నమల్లికార్జునుడని.
0: ఆ స్థానవుతో సరసమేమిటి? నేను సరస సురత పాలకుణ్ణి, నేను మహాదేవిని గాఢంగా వాంఛిస్తున్నాను. మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చెయ్యకపోతే మీ ఇద్దరిని చంపేస్తానని హెచ్చరిక పంపాడమ్మా.
1: అమ్మా,
0: ఆ మండలాధీశుడు మొండివాడు, కర్కోటకుడు.
1: అహింసను కరుణను బోధించిన జైన మతావలంబి అయిన కౌశికుడు ఎంతటి క్రూరుడా! ఆశ్చర్యంగా ఉందే.
0: ఆ మాటే మీ నాన్నగారు చెప్పారు. శరీర గాయాలే హింస కాదు, మానసిక స్వేచ్ఛని హరించడం కూడా హింస కిందకే వస్తుంది.

0: మా అమ్మాయి మానసికంగా శివునికి అంకితమైంది. ఆమెను కోరడం ఆమె మనోస్వాతంత్రాన్ని దెబ్బతీయడమే కనుక ఈ వివాహ ప్రసక్తి మానుకోవని. కానీ ఆ కౌశికుడు ఎంత బోధ చేసినా వాడు వినలేదమ్మా.
1: కామోన్ మాది కదా,
0: నిన్ను ఇచ్చి పెళ్లి జరిపించకపోతే మమ్మల్ని వధించి తీరతానని హెచ్చరించాడు. నాకంతా భయంగా ఉందమ్మా.
1: చింతించకమ్మా, ఆ కౌశికులకు నేను కూడా పాఠం చెప్తాను.
0: మహాదేవి?
1: అవునమ్మా, కామాంధుడైన అతడికి జ్ఞానోదయం కలిగిస్తాను. నువ్వేం బాధపడకు, భయపడకు. పెళ్లి చేస్తా అని వర్తమానం పంపు.
0: నీ శివభక్తి
1: అంతా శివంకరంగా జరుగుతుంది. జై చెన్నమల్లికార్జునా.

0: ఆహా, ఈ చిరుదీపం కాంతిలో మహాదేవి ఎంత అందంగా ప్రకాశిస్తున్నది. ఆమె శరీర లావణ్య కాంతులే ఈ దీపకాంతిని ఇనుమడింపచేస్తున్నాయి. ఆమె శరీరంలోని యవ్వన భాగాలన్నీ నాలో కోర్కెన్ను రగులు కొలుపుతున్నాయి. ఈనాడు ఉపేక్షించను, ఈనాడు ఉపేక్షించను. ఇన్ని మాసాలు ఆమె వ్రతభంగం చేయటం ఇష్టం లేక సహించాను. ఇక నాలో ఆ సహనము, నిరీక్షణ శక్తి సన్నగిల్లాయి. మహాదేవి శరీరపు కవోష్ణ కండరాల కవుగిలికై, ఆమె తోటి స్పర్శానంద భావ ప్రాప్తికై నా మనసు, శరీరము 1000 గుర్రాల వేగంతో ఉవ్విళ్ళూరుతున్నాయి. ఆమెను దగ్గరగా పిలిచెదను. దేవి, మహాదేవి, రా నా సన్నిధికి రా.
1: మీ సముఖంలోనే ఉన్నాను కదా, ఇంకా రావటమేమిటి?
0: నా కౌగిలిలోకి రావాలని?
1: మీరు మన వివాహ నియమాన్ని ఉల్లంఘిస్తున్నారు.
0: మహాదేవి, నీ పొందు కోసమే నా జైనమత ధర్మాన్ని వదులుకొని నీ కోరిక మేరకు శైవ మతంలోకొచ్చాను.
1: అది మన వివాహ ఒప్పందంలో నేను విధించిన మొదటి నియమం. శివదీక్షలో ఉన్న నన్ను కామించరాదని రెండవ నియమం కదా. నా దీక్ష పూర్తయ్యేంత కాలం, అది మూడవ నియమం.
0: మరి నా కోరిక తీరేదన్నడు దేవి?
1: కౌశిక, మీది నెరవేరని కోరిక, మీకీ జన్మకింతే.
0: ఎంత మోసం, ఎంత వంచన! విదంచడి నా ఫలం దక్కాలి కదా, నన్నులో మోసం చేస్తావా?
1: మీది మోసం కాదా, వంచన కాదా? నా కోసం నా తల్లిదండ్రుల్ని చంపేస్తానడం మోసం కాదా? నన్ను పెళ్లి చేసుకుని నా ధర్మాన్ని మార్చేయాలనుకోవడం వంచన కాదా?
0: దేవి, అయినా మన ఈ స్పర్ధలో నువ్వే నెగ్గావు, నన్ను మార్చేశావు. నువ్వు మారకపోవటం, మరికేళ్ళికి రాకపోవటం నాకు ఆత్మహత్యా సదృశ్యంగా ఉంది. ఇవాళ నీ శరీరాన్ని ఆవరించకుండా ఉండను, నిన్ను వదలను.
1: నన్ను ముట్టవద్దు, స్పర్శించవద్దు.
0: దేవి, కుంపటి వేడిపై నేతి గిన్నె ఉంచితే గ్రతం కరక్కుండా ఊరుకుంటుందా? కోర్కెల అగ్నిగుండం వద్ద యవ్వనవతి సన్నిధిలో మదనతాపం విజృంభించదా? నిన్ను వేళ వదలను. రా, రా, రా!
1: వద్దు, వద్దు!
0: దేవి, తప్పించుకో, నా నుండి దూరంగా పారిపోకు. చీరకొంగు దొరికింది, దగ్గరికి లాక్కుంటాం.
1: కౌశిక, నీ స్పర్శ తగిలిన ఈ వస్త్రాన్ని వదిలేస్తున్నాను. నా శిరోజాలతో నగ్న శరీరాన్ని ఆచ్ఛాదించుకుంటున్నాను.
0: ఎంత పని చేశావు మహాదేవి!
1: జై చెన్న మల్లికార్జున! అలానాడు అనసూయాదేవి వలె నన్ను అనుగ్రహించు. నీ సేవకు, నీ స్పర్శకు అంకితమైన ఏ తనువును పరపురుష దృష్టికి బలి చేయకు. జై చెన్న మల్లికార్జున!
0: ఆ స్థానువు ఏం కాపాడతాడులే!

0: శరీరమే మాకు నైవేద్యం.
1: ఛీ నీచుడా, అశాశ్వతమైన శరీర స్పర్శాభోగాన్ని నువ్వు కాంక్షించవచ్చు గాని నేను మాత్రం శాశ్వత మహేశ్వర సాంగత్యాన్ని కోరుకుంటున్నాను. శ్రీశైలానికి ప్రస్థానిస్తున్నాను. నీ వంటి తుచ్చులు నా నగ్న శరీరం చూడకుండా నా ఈ కేశపాశమే కాపాడుతుంది. జై చెన్న మల్లికార్జున.
0: దేవి దేవి ఆగు ఆగు దేవి ఆగు దేవి దేవి నా దాహం తెచ్చు. దేవి దేవి రాదేవి రాదేవి రా దేవి దేవి.
1: చూడు నా ఈ శరీరాన్ని నిలువెల్లా చూడు. ఏమనిపిస్తోంది? ఏం కనిపిస్తోంది? చూడు.
0: అమ్మా దేవి, మహాదేవి, నిన్నిలా చూస్తుంటే కరుణా వాత్సల్యాలు మూర్తీభవించిన జైన శ్రమణికి వలె కనిపిస్తున్నావు తల్లి. నీ ఈ రూపదర్శనం వలన కామాసక్త భోగాసక్తాలైన నా కనులు తెరుచుకున్నాయి. దేవి, నీ నిర్మల ప్రశాంత అతిలోక దృష్టి ప్రసారం నా మనోమాలిన్యాన్ని కడిగి వేసిందమ్మా. మహాదేవి మహాదేవి, నీ తపోసాధన ప్రచురించిన సత్య జ్ఞాన వచనం ఒకటి వినిపించు తల్లి. నాకు జ్ఞానోదయాన్ని కలిగించు దేవి, నాకు జ్ఞానోదయాన్ని కలిగించు తల్లి.
1: డబ్బు దశకం దోచుకోగలవు, శరీరపు వన్నె దోచుకో చూద్దాం. కట్టుకున్నవన్నీ ఒలుచుకోగలవు, నగ్నత్వాన్ని ఒలుచుకో చూద్దాం. సిగ్గు విడిచిన నాకు చెన్నమల్లికార్జునుడి వెలుగే అనువైన అంగీ అయినప్పుడు ఇక ఈ మరుగేమిటి? ఓయి మందమతి, నా నగ్నత్వాన్ని దోచుకో.
0: దేవి తల్లి మహాదేవి, శరణు శరణు శరణు శరణు. నీ నిర్మలమైన దివ్యమైన నీ శీలం వెలుగులో ఒక కాంతి శకలంలాగా నా కథ మిగిలిపోతుంది. ఈ జన్మకిది చాలు తల్లి. సప్తధాతు నిర్మితమైన ఈ మాంసదేహం నుంచి నాకు దివ్యాత్మ జ్ఞానోదయమైంది. ధన్యోస్మి ధన్యోస్మి ధన్య

0: నదులు దాటాను, కొండలు ఎక్కాను, లోయలు చూశాను. ఎంత వింత ఈ ప్రకృతి! అన్నిటా మల్లికార్జునుడే. నైరూప్య విరూప రూప సౌందర్య సకల విధ రూపాలు చెన్న మల్లికార్జునుడే. అన్నీ పరమశివ రూపాలే, శివంకరాలే. జై చెన్న మల్లికార్జున, నీ ఆదేశానుసారం ఇప్పటి వరకు యోగాంగ త్రివిధి రచించాను, గురుమహిమ వంటి రచనామృతం చెప్పాను, లింగధారణ మహత్యం వివరించాను. ఇక కళ్యాణి పట్టణానికి వెళ్ళి అక్కడ అనుభవ మండపంలో పరీక్ష నెగ్గాలి, అన్నమప్రభు ఆశీర్వాదం పొందాలి. జై చెన్న మల్లికార్జున.
1: ఇది బసవన శివశరణుల అనుభవ మండపం. శివ దీక్షాపరులు, అన్వేషకులు, భావుకులు, కవులు ఇక్కడ పరీక్షించబడతారు. ఇవాళ విచిత్రమైన ఒక సంఘటన ఇక్కడ జరగబోతున్నది. అరుగో, అనుభవ మంటప శివ దీక్షా గురువులు, పండిత ప్రకాండులు, అల్లమ్మ ప్రభువు ఏం చేస్తున్నారు?
2: బసవ సంప్రదాయ పరిరక్షక శివ దీక్షాపరుల నందాదీపమ అల్లమ్మ ప్రభు దేవరా, జయము జయము జయము జయము జయము జయము
3: జయము జయము జయము జయము. ప్రభులు ఏం చేస్తున్నారు?
4: ప్రభులు వస్తున్నారు,
5: ఆయనే చూసుకుంటారు.
4: ప్రభులు వస్తున్నారు,
3: అదిగో అదిగో వచ్చేస్తున్నారు.

0: నిశ్శబ్దం నిశ్శబ్దం. ఈమె పేరు మహాదేవి, శివభక్తురాలు, దిగంబర వ్రతావలంబిని అంటోంది. అయితే ఈమె నగ్నత్వాన్ని ఈమె కేశ సంపద మరుగుపరుస్తున్నది. నగ్నత్వానికి మరుగేమిటి అని సందేహంగా ఉంది కదూ. ఈ మహాదేవి ఆంతర్యాన్ని అల్లమ ప్రభువులు ఆవిష్కరించి ఈమెకు శివదీక్షను అనుగ్రహించగలరు. సోదరి మహాదేవి, వీరే పరమగురువు అల్లమ ప్రభువు.
1: ఆచార్య దేవులకు అభివాదం.
2: శివచరణం.
1: అనుభవ మండప సభాసదులకు వినయాంజలి. ఆచార్య, నన్ను పరీక్షించవచ్చు.
2: అలాగే చూడమ్మా, ఉప్పొంగే యవ్వనాన్ని ఇంత బహిరంగపరచి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ భర్త గుర్తులు చెప్పి వచ్చి ఇక్కడ కూర్చో.
1: నాది భౌతిక వివాహం కాదు ఆచార్య, మానసిక బంధం. అయినా ఆయన ఆనవాళ్ళు చెప్తాను, ఆలకించి ఆశీర్వదించండి.

0: గద్యపద్యాత్మకంగా చిలక పలుకులు పలికితే మేము నమ్మేవారం కాదు. దేవదేవుని నువ్వు వలచావు, బాగుంది. ఇది ఎలా నిజం? భావం శుద్ధమై చీరను విడిచావు, మరి ఈ శిరోజాలతో వడలంతా మరుగెందుకు? మనస్సులోని సిగ్గు బాహ్యంపై కనిపిస్తోంది గురూ.
1: అంటే నా మనోస్థైర్యాన్ని నైర్మల్యాన్ని సందేహిస్తున్నారన్నమాట ఆచార్య. పండు లోపల పక్వం కానిదే పైతోలు ముడతలు పడదు కదా. కాముని ముద్రను చూసిన సామాన్యులు కలతపడకుండా ఇలా మరుగుపరుచుకున్నాను. నా సాధనాబలాన్ని మనోనిబ్బరాన్ని శంకించకండి ఆచార్య.
0: భేష్ మహాదేవి, భేష్. గద్య పద్యాత్మకం కాని విలక్షణ వచో ప్రక్రియలో నీవు పలికిన ఈ వచనాలు బహుధా ప్రశంసనీయాలు. నిన్ను శివశరణు పొందిన మహాభక్తురాలిగా ప్రకటిస్తున్నాను.
1: ధన్యురాలను ఆచార్య.
0: అమ్మా, నీ తత్వశోధనా పరిణతకి సంకేతంగా ఒక శరణువచనం పలుకు మహాదేవి.
1: జై చెన్నమల్లికార్జున, నా స్వామి అనుగ్రహంతో శరణు పలుకుతున్నాను, అవధరించండి.

0: మహాదేవి, ఇంతవరకు శివశరణ్య సంఘంలో బసవేశ్వరుడు ఒక్కడే అన్న. ఇక నుంచి నువ్వు ఈ వీరశైవారామంలో అక్కవు. నేటి నుంచి నిన్ను లోకం అక్క మహాదేవి అని కీర్తిస్తుంది. శివారాధనకు, పతివ్రతా ధర్మానికి, సర్వస్వ శరణాగతికి సాధకులందరూ నిన్ను ఒక ఆదర్శంగా నిలుపుకొని ఆరాధిస్తారు. జై అక్క మహాదేవి,
1: జై అక్క మహాదేవి,
0: జై అక్క మహాదేవి,
1: జై జై అక్క మహాదేవి.

దీర్ఘకాలపు నా సాధన పూర్తి అయ్యింది. ఇక చిన్న మల్లికార్జునునిలో లింగైక్యం చెందడానికై శ్రీశైలం దగ్గర కృష్ణకు ఆవల కదళీవనంలో తపస్సు చేసుకుందుకు ప్రస్థానిస్తాను. అదే నా లక్ష్యం. జై చిన్న మల్లికార్జునా.

ఇది శ్రీశైల మహాక్షేత్రం, దక్షిణ కైలాసం. నా చెన్న మల్లికార్జునుడు ఇక్కడ జ్యోతిర్లింగ స్వరూపుడై కొలువై ఉన్నాడు. భ్రమరాంబాదేవి ఇక్కడ అష్టాదశ శక్తి స్వరూపాలలో ఒకరుగా ఈ జగత్తును కాపాడుతోంది. ఇంతకన్నా మహాక్షేత్రం ఏముంది? నా పూర్వజన్మ సుకృతం చేత నాకు ఈ క్షేత్ర నివాస యోగం పట్టింది. జై చెన్న మల్లికార్జున. ఈ గుహాలయంలో నేను తపస్సు ప్రారంభిస్తున్నాను. కరుణించు నాయనా, ఇక సాధనకు పంచలోహలింగ విగ్రహ ప్రతిష్ట చేస్తున్నాను.

మహాదేవి, నీ తపస్సు తిమిచ్చాను, నీ పిలుపుకి బదులుగా తరలి వచ్చాను, నన్ను నీ భక్తి ప్రేమ పాశాలతో కట్టివేశావు. నీ ఆత్మశక్తి అమోఘం, అందుకే అనితర సాధ్యమైన వరంగా నీ కోరిక మన్నించి నిన్ను నాదానిని చేసుకుంటున్నాను. భక్త మందాగ్ని నీ చరిత్ర భక్తులకు ఆదర్శమగుగాక.

అక్క మహాదేవి చారిత్రాత్మక నాటిక విన్నారు. రచన శ్రీ పురాణపండ రంగనాథ్. ఇందులో అక్క మహాదేవి శ్రీమతి మారోజు రేణుక, కౌశికుడు శ్రీ జొన్న రామలింగేశ్వరరావు, సుమతి శ్రీమతి ఎక్కల పార్వతీ శ్యామలరావు, అల్లమ్మ ప్రభువు శ్రీ ఎంపీ కన్నేశ్వరరావు, ఇంకా శ్రీ ఎలిసల నాగేశ్వరరావు, శ్రీమతి టిఎస్ అన్నపూర్ణ పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ ఎలిసల నాగేశ్వరరావు. సహకారం కుమారి లక్కోజు భానుమతి.

ఉదయ తరంగిణిలో ఇప్పుడు ఒక పాట విందాం. ఢమరుకం చిత్రం కోసం శంకర మహాదేవన్ పాడిన జొన్న విత్తుల గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మంచి మనసులు ఈ చిత్రం కోసం ఘంటసాల పాడిన ఆచార్య ఆత్రేయ గీతం, సంగీతం కేవి మహాదేవన్.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీతం ఈనాటి కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి అష్టపదులు వింటారు.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ప్రముఖ సంభాషణల రచయిత ముళ్ళపూడి వెంకటరమణ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన మాటలు రాసిన సినిమాల్లోని చక్కటి పాటలను ఆస్వాదిస్తున్నాం. యాక్చువల్ గా ఇందాక మనం విన్నాం కదా భక్త కన్నప్ప సినిమాలోని పాట, కృష్ణంరాజు గారికి హీరోగా మంచి గుర్తింపు పేరు తెచ్చిన సినిమా అది. ఆ తర్వాత ఆయన ఎక్కడ వెని తిరిగి చూసుకోలేదు, హీరోగా ఎంత ఉన్నత స్థాయికి ఎదిగారో మనందరికీ తెలుసు. ఇక ముళ్ళపూడి గారు అనగానే చప్పున ఎవరికైనా గుర్తొచ్చే డైలాగ్, మనిషి అన్నాక కుసంత కాళ్ళకోసం ఉండాలా, తిని తొంగుంటే మనిషికి గొడ్డికి తేడా ఎటుంటది అని కదా. అసలు రాఘగోపాలరావు గారు చెప్పిన ముత్యాల ముగ్గు చిత్రంలోని ఈ డైలాగ్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఎన్ని ప్యాడీలు వచ్చాయో మీకు తెలుసు అనుకోండి కదా. విలనిజాన్ని విలక్షణంగా కళాత్మకంగా ప్రజెంట్ చేసిన ఘనత ముళ్ళపూడి గారిదే. ఆ తర్వాత రాఘగోపాలరావు గారు విలన్ గా కనిపించింది ఈ సినిమాలోని తొలిసాగా. ఇక ఆ తర్వాత విలన్ క్యారెక్టర్లకి ఆయన పెట్టింది పేరే పేరు కదా. అసలు తన ముద్రల వేసేసారు అంతే. అంత గొప్ప ఘనత ఉంది ముళ్ళపూడి గారి డైలాగులకి. అది పలికించిన బాపు గారికి, నటించిన రాఘగోపాలరావు గారికి. వెరసొక్క చక్కని కళాఖండం ముత్యాల ముగ్గు. ఇక మరి మరిన్ని కబుర్లు చెప్పే ముందు ఇప్పుడైతే వినిపిస్తున్నాను బుద్ధిమంతుడు సినిమాలోని ఈ యుగళ గీతం.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. ప్రముఖ సంభాషణల రచయిత ముళ్ళుపూడి వెంకటరమణ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన మాటలు రాసిన సినిమాల్లోని ఆపాత మధురాలను ఆస్వాదిస్తున్నాం. మరి అంతకుముందు వేరే వాళ్ళ సినిమాలంటే వేరే డైరెక్టర్స్కి కథలు సమకూర్చారు, సంభాషణలు రాశారు ముళ్ళపూడి వెంకటరమణ గారు. కానీ తన ప్రాణమిత్రుడు బాపు గారితో సినీ ప్రయాణం మొదలైంది మాత్రం సాక్షి చిత్రంతో. చమత్కారాలు, వీలైనంత సరళమైన పదాలతో పాటు తెలుగు భాష ప్రాస పదాల విరుపులతో అత్యద్భుతంగా సంభాషణలు రాస్తారు. అలాగే పౌరాణిక చిత్రాలకు కూడా ఇదే పంథాను అనుసరించడం ముళ్ళపూడి గారి ప్రత్యేకత. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, సంపూర్ణ రామాయణం కానివ్వండి, సీత కళ్యాణం కానివ్వండి, మనకెక్కడ పెద్ద పెద్ద గ్రాంధిక పదాలు ఏవి వినిపించావు. చాలా సహజంగా మనం మామూలుగా సాంఘిక సోషల్ పిక్చర్స్లో ఎలాంటి మాటలు సంభాషణలో వింటామో అలాగే పౌరాణిక సినిమాల్లో కూడా రాస్తారు ముళ్ళపూడి గారు. సో అది ఆయన ప్రత్యేకత. మరి మరిన్ని కబుర్లు చెప్పే ముందు మరో పాట వినిపిస్తాను, మనవరి పాండవుల సినిమా నుంచి ఈ ఆల్ టైమ్ హిట్ సాంగ్ని. అసలు ఈ పాటను ఇష్టపడిన వారు

నోవాకు చీర బెడత ముక్కు మీద ముద్దెడత కాపవరం హోటలు కాడ కాపీ నీళ్లు తాపిస్తా దొరగారు

ప్రముఖ సంభాషణల రచయిత ముళ్లపూడి వెంకటరమణ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గుర్తుకొస్తున్నాయిలో ఆయన మాటలు రాసిన సినిమాల్లోని ఆపత మధురాలను ఆస్వాదిస్తున్నాం. పెళ్లి పుస్తకం తెలుగువారు అమితంగా ఇష్టపడే క్లాసిక్. బాపుగారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ముళ్లపూడి వారి మాటలు ప్రాణం పోశాయి. కస్టమ్స్ అండ్ సుకమ్స్ కాంబినేషన్ జీవితం అనే డైలాగ్ చూడండి, ఎంత సింపుల్గా అంటే హీరో చేత చెప్పిస్తారు, హీరోయిన్ చేత చెప్పిస్తారు ఈ డైలాగ్ని, ఎంత సింపుల్గా గొప్ప అర్థాన్ని చెప్పారు. సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా నవ్వుతాడు, ఎడపొచ్చినప్పుడు నవ్వేవాడే హీరో అని ఈ మాట ఎన్ని జనరేషన్స్కైనా సూట్ అయ్యే మాటలు ఇవన్నీ కూడా కదా. యాక్చువల్గా ముళ్లపూడి వెంకటరమణ గారు ఎక్కువ భాగం మాటలు రాసింది బాపుగారి చిత్రాలకు మాత్రమే కాబట్టి ఆయన ప్రస్తావన వచ్చినప్పుడు ఖచ్చితంగా బాపుగారి గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి వస్తుందన్నమాట. బాపుగారు ఎక్కువగా నాయక ప్రాధాన్యం ఉన్న చిత్రాలే తీశారు. మరి ముళ్లపూడి గారి మాటలు కూడా ఆ పాత్రను ఎలివేట్ చేసేలా, ఆ గొప్పతనాన్ని తెలియజేసేలా ఉంది. మరి ఆ చిత్రాన్ని మరుబెట్టెక్కిస్తే ఆ మాటలు సంభాషణలు కూడా ఎప్పటికీ మన మనసుల్లో ముద్రించుకుపోతాయి. ఇప్పుడైతే వినిపిస్తాను పెళ్లి పుస్తకం సినిమా నుంచి ఈ ఆల్ టైమ్ క్లాసిక్ సాంగ్, ఆ తర్వాత మరిన్ని కబుర్లు. స్టే ట్యూన్డ్ ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. ప్రముఖ సంభాషణ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన మాటలు రాసిన సినిమాల్లోని పాటలను ఆస్వాదిస్తున్నాం. ఒక పాటకు మించి ఇంకో పాట. అసలు పాట వింటుంటే మనం ఇప్పుడు 2026లో లేము, ఒక కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది కదా. అంత గొప్ప సాహిత్యం, అంత గొప్ప సంగీతం, అంత గొప్ప సినిమాలు. ఎనివేస్, మరి ముళ్ళపూడి గారు సంభాషణలు రాసిన చిత్రాల్లో ఎక్కువ కుటుంబ కథ చిత్రాలే, మరి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య వచ్చే పొరపచ్చాలు, ఈగో క్లాషెస్, అంటే ఎవరెక్కువ ఎవరు తక్కువ కథాంశాలు వచ్చిన సినిమాలు. మిశ్రపళ్ళలో ఒక డైలాగ్ ఉంటుంది, గుర్తుందా మీకు? భార్యాభర్తలు ఇద్దరు సమానమే కానీ భర్త కొంచెం ఎక్కువ సమానం. ముళ్ళపూడి గారి కలం నుంచి జాలివారిన చమ్మక్కులలో ఇది మచ్చుకు మాత్రమే. మరి మరిన్ని కబుర్లు చెప్పే ముందు ఎప్పుడైతే వినిపిస్తున్నాను, ముళ్ళపూడి గారు కథ అందించి సంభాషణలు రాసిన తేనె మనసులు, సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన సినిమా,

ప్రజలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయిలా ప్రముఖ సంభాషణల రచయిత ముళ్ళపూడి వెంకటరమణ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన మాటలు రాసిన సినిమాల్లోని ఆపాత మధుర గీతాలను ఆస్వాదిస్తున్నాం. సునిశిత హాస్యంతో కూడిన చమత్కార మాటలను అలవకగా రాసిస్తారు ముళ్ళపూడి గారు. అప్పుడప్పుడు వ్యంగ్యార్థం, అవసరమైతే మనవరి పాండవులలోగా అన్యాన్ని ఎండగట్టే స్ఫూర్తినిచ్చే మాటల తోటాలు ఉంటాయి. ఇక సంపూర్ణ రామాయణం, సీత కళ్యాణం చిత్రాలు తెలుగు సినీ కళామ తల్లికి బాబు రమణ గారు సమర్పించిన నీరాజనమని చెప్పొచ్చు. మరి ఇంకా ఉన్నాయి రమణ గారి గురించిన విశేషాలు చెప్తాను. చెప్పే ముందు రాంపంట సినిమాలోని ఈగల గీతం, ఈగల గీతం కాదు శౌల గీతమే, వినేయండి.

తెలుగు ప్రేక్షకులకు బహుమతిగా ఇచ్చారు ముళ్ళపల్లి వెంకటరమణ గారు. తెలుగు తన మాటల చాతుర్యంతో నైపుణ్యంతో తెలుగు భాషకు పట్టాభిషేకం చేశారు. ఇక బాపుగారు గీసే బొమ్మలకు పలుకులతో ప్రాణం పోశారు. అచ్చ తెలుగు సినిమాకు ప్రతిరూపంగా నిలిచారు. తెలుగు భాష మీద తనకున్న పట్టును ప్రదర్శిస్తూనే సహజంగా ఉండే సంభాషణలు రాయడం ముళ్ళపూడి గారికి చెల్లింది. కాస్త హాస్యం, కుసింతో వ్యంగ్యం, ఆహా అనిపించే చమత్కారం, ఆలోచింపచేసే అర్థం, అక్షరక్షరంలో కనిపించే తెలుగు భాష సోయగం, వీటన్నిటి మేళవింపు ముళ్ళపూడి వెంకటరమణ గారు. తెలుగు సినిమా మాటకు విలక్షణతను, విశిష్టతను ఆపాదించిన దిగ్గజ రచయిత. అందుకే ఎప్పటికీ ఇలా మాట్లాడుకుంటూనే ఉంటాం, గుర్తు చేసుకుంటూనే ఉంటాం.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీయాన్ వివిధ భారతి. ప్రముఖ సంభాషణ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన మాటలు రాసిన సినిమాల్లోని చక్కటి గీతాలను ఆస్వాదిస్తున్నాం. రక్త సంబంధం నుంచి శ్రీరామరాజ్యం వరకు క్లాసిక్ సినిమాలన్నింటిలో

సమయం 12 గంటలకు కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తల ముఖ్యాంశాలు ప్రసారం అవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 12 గంటల 5 నిమిషాలకు చైతన్య స్ఫూర్తితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి వివి స్టూడియోలో సమయం 12:05 దాటింది. స్టేట్ ఇన్ఫర్ చైతన్య స్ఫూర్తి.
1: చేనేత సంత అసలైన చేనేత వస్త్రాలకే విచ్చేయండి. చేనేత సంత జూన్ 12 నుండి 14 వరకు చౌరాహా ఆడిటోరియం, ఎస్డీ రోడ్, సికింద్రాబాద్. కాంటాక్ట్ 7995792102.
0: వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి. అండ్ నేను మీ ఆర్జే లక్ష్మి. ఒకే ఒక్క గీతంతో 5 చరణాల్లో భారతదేశ భౌగోళిక సాంస్కృతిక విభిన్నతను, వైవిధ్యాన్ని కూర్చిన కవీంద్రుడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కోట్లాది భారతీయుల్లో నిరంతరం దేశభక్తిని జాగృతం చేసిన చైతన్య స్ఫూర్తి. ఎవరు చెప్పిన కొంతమంది వ్యక్తులను స్మరించుకోవడానికి, గుర్తు చేసుకోవడానికి మనకి సందర్భాలు అక్కర్లేదు. గుర్తు చేసుకున్న ప్రతిసారి ప్రత్యేక సందర్భమే. అలాంటి గొప్ప వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయనే ఇవాళ మన చైతన్య స్ఫూర్తి.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: చైతన్య స్ఫూర్తి సమయం. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఇవాల్టి మన చైతన్య స్ఫూర్తి. కోల్కతాలోని జోరాసాంకో ఠాకూర్ భార్య అనే ధనిక కుటుంబంలో 1961 మే 7న జన్మించారు. రెగ్యులర్గా ఉండే స్కూలింగ్ నచ్చక, అంటే మూస పద్ధతుల్లో ఉండే చదువు నేర్పే విధానాలు స్కూళ్లలో ఉండేవి నచ్చక ఇంట్లోనే చదువుకున్నారు. అండ్ మీకు తెలుసా, 8 వయసు నుంచే రచనలు ప్రారంభించి సుమారు 1000 కవితలు, 2000 పాటలు, వందలాది కథలు, 8 నవలలు, 40 నాటకాలు రాసిన సాహితీ దిగ్గజం రవీంద్రనాథ్ ఠాగూర్. ఇంకా ఉన్న చెప్పాల్సిన విశేషాలు వింటూనే ఉండండి చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదంలో ఈ మెస్పరైజింగ్ మెలడీ మీకోసం.

కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్లో గంగోత్రి సినిమా నుంచి ఒక మెస్మరైజింగ్ మెలోడీ వినేశాం. నిజంగా ఇన్స్పిరేషనల్ సాంగ్ కూడా కదా. నిమిస్ మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి, ఓన్లీ ఆన్ వివిధ భారతి. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఇవాటి మన చైతన్య స్ఫూర్తి. గీతాంజలి రచనకు ఆసియాఖండంలో తొలి నోబెల్ బహుమతి సాధించి వినువీధిలో భారతీయ కీర్తి పతకాన్ని రెపరెపలాడించారు. రవీంద్రుడు మంచి కవి మాత్రమే కాదు, చక్కటి స్వరకర్త కూడా. హిందుస్థానీ, కర్ణాటక శాస్త్రీయ సంగీతాలు, బెంగాలీ జానపద బాణీలు, పాశ్చాత్య సంగీతాలను మిళితం చేసి రవీంద్ర సంగీత్ అనే ప్రత్యేక బాణిని సృష్టించారు. మరి ఇంకా ఉన్నాయి విశేషాలు చెప్తాను, వింటూనే ఉండండి చైతన్య స్ఫూర్తి. ఇప్పుడైతే మరో ఇన్స్పిరేషనల్ సాంగ్ మీకోసం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఇవాళ్టి మన చైతన్య స్ఫూర్తి. రవీంద్రనాథ్ ఠాగూర్ గొప్ప చిత్రకారుడు అని తెలుసా మీకు? 60 ఏళ్ల వయసులో కుంచెపట్టి 3000కు పైగా చిత్రాలు వేశారు. అంతర్జాతీయంగా కూడా ప్రదర్శించారు. చదువు 4 గోడల మధ్య కాదు, చల్లని ప్రకృతి వడిలో ఉండాలనే ఉద్దేశంతో శాంతినికేతన్ను స్థాపించారు. ఇందిరాగాంధీ, సత్యజిత్ రే, అమర్త్యసేన్ ఈ మహామహులెందరూ ఇక్కడ చదువుకున్న వాళ్లే. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది శాంతినికేతన్. మరి మరిన్ని విశేషాలు చెప్పే ముందు మరో

దేశభక్తి అంటే నా దేశం గొప్పదని ఊరికి చెప్పుకోవడం కాదు, సాటి మనిషి కన్నీరు తొడవటం అంటారు రవీంద్రుడు. మన జాతీయ గీతం జనగణమనను రచించి స్వరపరిచిన విశ్వకవి. జాతీయ గీతంలోని ప్రతి పదంలో, జాతీయ జెండా రెపరెపల్లో, గీతాంజలి భావధారలో, శాంతినికేతన్ రూపంలో ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటారు రవీంద్రనాథ్ ఠాగూర్.

సమయం 12:30 వస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12:40 ఈట్ ఫిట్ తో. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: estamos.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రాన్స్, స్లోవకియా దేశాల్లో పర్యటిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే తొలి మ్యాచ్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. భారత్,

0: ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం చేసేలా ఈ పర్యటన సాగుతుందని ప్రధానమంత్రి తెలిపారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి మోదీ భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని రేపు ప్రారంభిస్తారు. ఇది భారతీయ స్టార్టప్లను ప్రపంచ పెట్టుబడులతో అనుసంధానిస్తుందన్నారు. ఆ తరువాత 2 రోజుల పర్యటన కోసం స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాకు చేరుకుంటారు. అక్కడ అధ్యక్షుడు పెల్లెగ్రిని ప్రధాని పికోలతో సమావేశమై యూరోపియన్ యూనియన్తో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం చేయనున్నారు. ఇక ఈ నెల 16-17 తేదీల్లో ఫ్రాన్స్లో ఎవియాన్ నగరంలో జరిగే G7 సదస్సులో మోదీ పాల్గొంటారు. జూన్ 18 ప్యారిస్లో మాక్రాన్తో కలిసి వివాటెక్ 2026 కార్యక్రమానికి హాజరవుతారు. చివరిగా ప్యారిస్లో ప్రవాస భారతీయులతో భేటీ కానున్నారు. ఈ పర్యటనలు ఐరోపా G7 దేశాలతో భారతదేశ వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్యాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తాయని మోదీ ధీమా వ్యక్తం చేశారు. శాస్త్ర సాంకేతిక ఉత్పత్తి, అంతరిక్షం, సెమీకండక్టర్లు, డ్రోన్ల వరకు వివిధ రంగాల్లో భారత యువత తమదైన ముద్ర వేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలోని అగ్రగామి స్టార్టప్ గమ్యస్థానాల్లో భారత్ ఒకటిగా నిలిచిందని, ఈ విజయగాథల్లో చాలా వరకు చిన్న పట్టణాలు, గ్రామాల నుంచి వచ్చిన యువశక్తే ఉన్నారని సోషల్ మీడియా వేదికగా మోదీ పేర్కొన్నారు. క్రీడారంగంలో దేశానికి అపార కీర్తి తీసుకురావడమే కాకుండా అనేక అంతర్జాతీయ పోటీల్లో యువ అథ్లెట్లు దేశ ప్రతిష్ట పెంచుతున్నారని యువతను ప్రశంసించారు. స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, అటల్ ఇన్నోవేషన్ మిషన్ సహా ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు ప్రస్తావిస్తూ ఆవిష్కరణలు, వ్యవస్థాపకత, వ్యాపారాలు ప్రోత్సహించే ఒక పర్యావరణ వ్యవస్థను నిర్మించినట్టుగా ప్రధానమంత్రి తెలిపారు. బలమైన క్రీడా వ్యవస్థ, మెరుగైన మౌలిక సదుపాయాలు అథ్లెట్లకు కొత్త అవకాశాలు సృష్టించడంతో పాటుగా క్రీడలపై ప్రోత్సహించడంలో ఎంతగానో తోడ్పడుతున్నాయని పేర్కొన్నారు. గత 12 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం యువత నేతృత్వంలో అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తుందని ప్రధానమంత్రి అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. ఈ ఏడాది జరిగే పాసింగ్ అవుట్ పరేడ్లో తొలిసారిగా మహిళా క్యాడెట్లు పురుష క్యాడెట్లతో కలిసి శిక్షణ పూర్తి చేసుకోవడం విశేషం. ఈ వేడుకల్లో 500 మందిగా భారత సైన్యంలో అధికారులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్లో దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో ఈరోజు జరిగిన 217వ కోర్స్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, శాస్త్ర సాంకేతికతలో వచ్చిన వృద్ధి కారణంగా యుద్ద స్వరూపంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. సైనికులు, ఆయుధాలు మాత్రమే యుద్దంలో పాల్గొనే రోజులు కాలం చెల్లిందని, ప్రస్తుతం రాడార్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, రోబోటిక్ వ్యవస్థలు యుద్ద వ్యూహంలో కీలక భాగమయ్యాయని వివరించారు. ప్రత్యర్థి దేశాల సమాచార రవాణా, నిఘా వ్యవస్థ నియంత్రించడం కూడా యుద్దంలో కీలకమే అన్నారు. సవాళ్లు ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలని, పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలని నూతన అధికారులకు సూచించారు. కష్టపడి పనిచేయడంతో పాటు మేధోశ్రం ముఖ్యమైనని వివరించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి శిక్షణ పొందిన తొలి మహిళా క్యాడెట్ల బృందం వైమానిక దళంలో చేరింది. కార్యక్రమంలో Sukhoi-30 MKI సారింగ్ హెలికాప్టర్ బృందం, సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందాల వైమానిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
1: इन एयर फोर्स हमेशा भारत की ढाल और भारत की तलवार बनकर रही है. हाल ही में ऑपरेशन सिंदूर में भी हमने यही भावना आप सबके अंदर देखी. ये 7 आतंकी ठिकानों को नष्ट नाबूद करने में कामयाबी हासिल की. यदि हम उतना बड़ा ऑपरेशन सफलतापूर्वक अंजाम दे पाए तो उसके पीछे हमारे इंडिजिनस प्लेटफॉर्म के साथ साथ हमारी एयरफोर्स के ट्रेन करेजियस और डिसिप्लिन ऑफिसर्स का इम्पोर्टेंट कॉन्ट्रीब्यूशन था. निश्चित ही भविष्य के ऑपरेशन में भी हमारे एयरफोर्स की यही भूमिका देखने को मिलेगी, ऐसा मेरा विश्वास है.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @HAIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నియామక ప్రక్రియపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నతాధికారులతో నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పారదర్శకమైన, ఖచ్చితమైన సాంకేతిక ఆధారిత వ్యవస్థ అవసరమని తెలిపారు. డిపార్ట్మెంటల్ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత టెస్ట్ మోడ్లోకి మార్చడంలో సాధించిన పురోగతి సమీక్షించిన ఆయన, నియామకాలు మరింత వేగంగా, సమర్థవంతంగా, అభ్యర్థులకు సులభతరంగా మార్చేందుకు మరిన్ని టాబ్లెట్ ఆధారిత పరీక్షలు ప్రవేశపెట్టాలని సూచించారు. కాగా భారతీయ రైల్వేలు 6 ప్రధాన విభాగాల్లో 47,000 పైగా ఖాళీలకు గాను 2025-26 ఆర్థిక సంవత్సరంలో నియామక ప్రక్రియలు పూర్తి చేసి 43,000 మందికి పైగా అభ్యర్థులను ఎంపిక చేసినట్టుగా రైల్వే మంత్రిత్వ

శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఒమన్ తీరంలో భారతీయులను నౌకలపై అమెరికా దాడి చేయడాన్ని భారత్ తప్పుపట్టింది. ఈ విషయంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్లో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రాణాంతక చర్యలు ఎంతమాత్రం సమర్థనీయం కాదని జైశంకర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా వారిలో 21 మందిని రక్షించారు. కమర్షియల్ నౌకలపై దాడులు అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రతను దెబ్బతీస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేస్తుంది. భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకలపై దాడులు వెంటనే నిలిపేయాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ గతంలోనే డిమాండ్ చేశారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో శాంతి సామరస్యం స్థిరత్వం కాపాడేందుకు ఇరు దేశాలు తమ నిబద్ధత చాటాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ మధ్య 57వ డైరెక్టర్ జనరల్ స్థాయి సరిహద్దు సమన్వయ సదస్సు ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు న్యూఢిల్లీలో బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ప్రస్తుత సరిహద్దు పరిస్థితి సమీక్షించేందుకు, సరిహద్దు భద్రత నిర్వహణకు సంబంధించిన పరస్పర అంశాలపై చర్చించేందుకు ఈ సదస్సు ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది. ఈ నిర్ణయాలు ద్వైపాక్షిక సహకారం పెంపొందించడంతో పాటుగా సమర్థవంతమైన సరిహద్దు నిర్వహణకు, ఇరు దేశాల స్నేహ సంబంధాలకు దోహదపడతాయని ఇరు బృందాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. తదుపరి డీజీసీ సదస్సు నవంబర్ 2026లో ఢాకాలో నిర్వహించాలని ప్రతిపాదించారు. నీట్ పునఃపరీక్ష సన్నద్ధతపై కేబినెట్ సెక్రటరీ డాక్టర్ టివి సోమనాథన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత భాగస్వాములందరి మధ్య సరైన సమన్వయం ద్వారా పునఃపరీక్ష పారదర్శకంగా సజావుగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నీట్ పునఃపరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు జిల్లా యంత్రాంగాలు ఒకరితో ఒకరు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని సోమనాథన్ తెలిపారు. అస్సోం మేఘాలయ రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్ కేరళ మహే ఒడిశా పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి ఋతుపవనాలు పశ్చిమ బెంగాల్ బీహార్లోని మరికొన్ని ప్రాంతాలు అలాగే ఒడిశా జార్ఖండ్లో కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ హర్యానా చండీగఢ్ పంజాబ్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ కొంకణ్ గోవా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా లాస్ ఏంజల్స్లో సోఫా స్టేడియంలో జరిగిన గ్రూప్ డి ఓపెనింగ్ మ్యాచ్లో అమెరికా 4-1 తేడాతో పరాగ్వేపై విజయం సాధించింది. మరోవైపు కెనడాలో జరిగిన మ్యాచ్లో కెనడా గోల్స్ సాధించి బోస్నియా హెర్జెగోవినాతో 1-1తో మ్యాచ్ను డ్రా చేసుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యామాగుచితో తలపడతారు. క్వార్టర్ ఫైనల్లో పివి సింధు ప్రత్యర్థి చెన్ సుయుపై 21-6, 21 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్కు చేరుకున్నారు. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో జపాన్కు చెందిన యామాగుచి భారత్కు చెందిన తన్వి శర్మను 21-14, 21-14 తేడాతో ఓడించి పివి సింధుతో సెమీఫైనల్ వరకు సిద్దమయ్యారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఈరోజు తొలి మ్యాచ్ జరగనుంది. ధర్మశాలలో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో 1:30 PM ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో మిగిలిన 2 మ్యాచ్లు లక్నో చెన్నైలో జరుగుతాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రాన్స్ స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. మారుతున్న యుద్ధ పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే తొలి మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: All dotted.
1: ఆకాశవాణి మీరు వింటున్నారు ఈట్ ఫిట్. మరి ఒక చక్కటి పాట వినిపిస్తాను, ఆ తర్వాత చెప్తాను ఇంట్రెస్టింగ్ కబుర్లు. ఓకేనా? స్టే ట్యూన్డ్.

ఏమన్నా పాట కదా, స్మిత గారి వాయిస్లో పాట అలా పరవళి తొక్కేసిందంతే. అనుకోకుండా ఒకరోజు సినిమా నుంచి ఆ ఎనర్జెటిక్ సాంగ్ వినేసాం. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, ఇట్ ఫిట్ టైమ్. అండ్ నేను మీ ఆర్జీ లక్ష్మి. సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది, అంటే ఒక సినిమాలో అనమాట, వాట్ టు డూ వాట్ నాట్ టు అని అందరికీ తెలిసింది అనుకోండి. కాకపోతే ఇక్కడ ఫుడ్ విషయంలో ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట. ఏం తినాలో తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో, తినకూడనివి తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. మరి అవేంటో చెప్తాను, వింటూనే ఉండండి. ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ విత్ భారతి.

స్వరమాంత్రికుడను ఊరికే అంటారా చెప్పండి. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఎంత అద్భుతంగా ఉంటుందో వాయిస్ పాట కూడా అంత అద్భుతంగా ఉంటుంది. పెద్ద సినిమా నుంచి ఒక ట్రెండ్ సెట్టింగ్ సాంగ్ విన్సాం అండ్ మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. యాక్చువల్గా కొన్ని క్రేజీ ఫుడ్ కాంబినేషన్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ కూల్ డ్రింక్. అస్సలు మామూలు కాంబో కాదు కదా, చాలా మంది ఇష్టపడతారు బిర్యానీతో కూల్ డ్రింక్. కానీ ఇది హెల్త్కి మంచిదేనా? డౌట్ వస్తుంది కదా మీకు కూడా. మరి నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసా? చెప్తాగా వింటూనే ఉండండి.

0: నాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. యాక్చువల్గా ఇందాక మీకు చెప్పా కదా, కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ, కూల్ డ్రింక్. బిర్యానీ తింటే కంపల్సరీగా కూల్ డ్రింక్ తీసుకుంటే బాగుంటుంది అనేది చాలా మంది ఇష్టపడతారు. అండ్ అందుకు తగినట్టుగా ఆఫర్స్ కూడా ఇస్తూ ఉంటాయి ఆ కంపెనీలు, ఫుడ్ అవి మార్కెటింగ్ వాళ్ళు కూడా. కాకపోతే బిర్యానీతో పాటు కూల్ డ్రింక్ తాగడం మంచిదేనా అనే డౌట్ కూడా వస్తుంది. మరి నిపుణులు ఏం చెప్తారంటే, బిర్యానీని వేడిగా తింటాం, కాంబినేషన్గా చల్లగా ఉండే కూల్ డ్రింక్ తీసుకుంటాం. ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు ఇది అంటున్నారు. కడుపులో గ్యాస్, అసిడిటీ పెరిగి స్టమక్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందట. పర్టికులర్గా పిల్లలకు అస్సలు మంచిది కాదని చెప్తున్నారు. సో ఆలోచించండి పెద్దవాళ్ళు, అంటే మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, పిల్లలకు కూడా వీలైనంత వరకు ఈ కాంబినేషన్ ఇవ్వకపోతే మంచిది అని అంటున్నారు. మరి ఇలా ఎందుకు మంచిది కాదా చెప్పే విషయాలు ఇంకా కొన్ని ఉన్నాయి, మీతో షేర్ చేసుకుంటాను. జస్ట్ వింటూనే ఉండండి ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో అనగనగా ఒకరా సినిమా నుంచి సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ మీకోసం ఆన్ ద వే. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

సో అలా ఉంటుంది అన్నమాట పెళ్లిలో సందడి కదా, సందడి సందడిగా ఉండే పాట వినేసాం అనగనగ ఒక రాజు మూవీ నుంచి. అండ్ మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి బిర్యానీ కూల్ డ్రింక్ ఈ క్రేజీ కాంబోలో ఉండే డిజడ్వాంటేజెస్ ఏంటి అనేది మీకు చెప్తున్నాను. యాక్చువల్గా బిర్యానీలో ఉండే కొలెస్ట్రాల్, మసాలాలు, కూల్ డ్రింక్లో ఉండే కెఫిన్, షుగర్ వల్ల వీటిని కలిపి తీసుకోవడం ప్రమాదం అంటున్నారు వైద్యులు. కాబట్టి మన ఆరోగ్యం కోసం ఈ విషయాలను గుర్తుంచుకుని ఫాలో అయితే బెటర్. ఏమంటారు, అంతేనంటారా? ఓకే, ఎనీవేస్ మరి మీకోసం ఇప్పుడు మనశంకర వరప్రసాద్ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ ఆన్ ద వే, ఎంజాయ్ దిస్.

0: గుమేన్న తయ్యలా, ఏ మిసాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరు వెయ్యల్లా. అల్లో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముఖ్యాంశాలు: మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ రెండియల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో 217వ కోర్స్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ను మంత్రి ఈరోజు సమీక్షించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం ఈరోజు మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ఈరోజుతో ముగిశాయి. 3 రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో బకాయి మొత్తాన్ని జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రాబోయే 2 రోజుల పాటు రాష్టంలోని ఉత్తర దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక వార్తల వివరంగా, మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని

0: అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ సమీపంలోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఈ రోజు జరిగిన 217వ కోర్స్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, శాస్త్ర సాంకేతికతలో వచ్చిన వృద్ధి కారణంగా యుద్ధ స్వరూపంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. సైనికులు ఆయుధాలు మాత్రమే యుద్దంలో పాల్గొనే రోజులకు కాలం చెల్లిందని, ప్రస్తుతం రాడర్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, రోబోటిక్ వ్యవస్థలు యుద్ద వ్యూహంలో భాగమయ్యాయని వివరించారు. ప్రత్యర్థి దేశాల సమాచార రవాణా నిఘా వ్యవస్థలను నియంత్రించడం కూడా యుద్దంలో కీలకమని చెప్పారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సిద్దంగా ఉండాలని, పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని నూతన అధికారులకు సూచించారు. కేవలం కష్టపడి పనిచేయడమే కాకుండా స్మార్ట్ వర్క్ కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతూ మేధోశ్రమ ప్రాముఖ్యతను వివరించారు. ఈ పరేడ్లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి శిక్షణ పొందిన తొలి మహిళా క్యాడెట్ల బృందం భారత వైమానిక దళంలో చేరింది. ఈ కార్యక్రమంలో Sukhoi-30 MKI, సారంగ్ హెలికాప్టర్ బృందం, సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందాల వైమానిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
1: हाल ही में ऑपरेशन सिंदूर में भी हमने यही भावना आप सबके अंदर देखी है. ये 7 आतंकी ठिकानों को नष्ट नाबूद करने में कामयाबी हासिल की. यदि हम उतना बड़ा ऑपरेशन सफलतापूर्वक अंजाम दे पाए तो उसके पीछे हमारे इंडिजिनस प्लेटफॉर्म के साथ साथ हमारी एयरफोर्स के ट्रेन करेजियस और डिसिप्लिन ऑफिसर्स का इम्पोर्टेंट कॉन्ट्रीब्यूशन था. निश्चित ही भविष्य के ऑपरेशन में भी हमारे एयरफोर्स की यही भूमिका देखने को मिलेगी, ऐसा मेरा विश्वास है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 పాలనను పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్వచ్ఛ పాఠశాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంత్రి స్వయంగా పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్దే తన సంకల్పమని చెప్పారు. కరీంనగర్ మేయర్ కులగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో మనబడి మన బాధ్యత స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాన్ని తీగలగుట్టపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు నిర్వహించారు. చెత్తను తొలగించి పరిసరాలను, పాఠశాల ప్రాంగణాన్ని పూర్తిగా పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, మనబడి మన బాధ్యత అనే భావనతో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్దిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన వాతావరణంలో చదువుకుంటే విద్యార్థులు ఆరోగ్యం, విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆలోచనలకు అనుగుణంగా పాఠశాలల అభివృద్ది, పరిశుభ్రత, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని మేయర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా దేశం అభివృద్ది పదంలో ముందుకు సాగుతుందని మహబూబాబాద్ జిల్లాకు చెందిన డాక్టర్ సీతారాం నాయక్ అన్నారు. ఆకాశవాణితో మాట్లాడుతూ, పేదలు, రైతులు, మహిళలు, యువత, చిన్న వ్యాపారులు, గిరిజనులు సహా అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా పేదలకు గృహాలు, ఉజ్వల యోజన ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లు, రైతులకు పీఎం కిసాన్ ద్వారా ఆర్థిక సహాయం, చిన్న వ్యాపారులకు ముద్ర రుణాలు వంటి కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయని పేర్కొన్నారు.
2: తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. వరంగల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం, ఆదిలాబాద్ వైమానిక శిక్షణ కేంద్రం, కాజీపేటలో రైల్వే కోచ్ తయారీ యూనిట్, జాతీయ రహదారుల విస్తరణ వంటి కీలక ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్దికి కొత్త దిశ చూపుతున్నాయి.
0: పుస్తకాలకే పరిమితమైన పరిశోధన, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ప్రయోగశాలల నుండి రైతులకు అందించి ఉత్పాదకత పెంచాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సిట్రస్ రైతుల సమస్యలు, భవిష్యత్ అవకాశాలు, ఆధునిక సాగు పద్దతులు, శాస్త్రీయ సలహాలు, మార్కెటింగ్ వ్యవస్థ బలోపేతం వంటి అంశాలపై నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన రాష్టస్థాయి సిట్రస్ సెమినార్ 2026లో రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత సంవత్సరం వరకు బత్తాయి రైతులకు ప్రత్యేకంగా ఒక వేదిక లేకపోవడం లోటుగా ఉండేదని, రైతుల సమస్యలను సమిష్టిగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి, రైతుల మధ్య పరస్పర సహకారం పెంపొందించడానికి ఏర్పడిన బత్తాయి రైతు పరస్పర సహాయ సహకార సంఘం నుంచి ప్రయత్నమని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ప్రభుత్వం యోగా ప్రాధాన్యతను గుర్తించి ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుండటంతో మరింత మందికి దీనిపై అవగాహన కలుగుతోందని ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన యోగా గురువు దొడ్డజీ అన్నారు. ఆకాశవాణి ప్రతినిధితో యోగా ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ ఆయన, రోజుకు గంటపాటు యోగా చేయడం ద్వారా మెరుగైన ఆరోగ్య ఫలితాలు దక్కుతాయని తెలిపారు.

0: 24 గంటలు మనం పని చేస్తాం కదా, ఒక గంట మనం యోగా చేస్తే హెల్త్ ఎప్పుడే అయినా మంచిగా ఉంటది, రోగాలు రావు. పరిపంచ యోగా దినోత్సవం అందరికి తెలియాలి, తెలిసి అందరూ యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు.
1: ఆసిఫాబాద్ జిల్లాలో యాసంగి కేఎంఎస్ కింద ఏర్పాటు చేసిన 40 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈ రోజుతో ముగుస్తాయని జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యాసంగి సీజన్లో ఇప్పటి వరకు మొత్తం 3,034 మంది రైతుల నుండి 14,962 మెట్రిక్ టన్నుల వరిధాన్ని సేకరించినట్లు తెలియజేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం క్వింటాల్కు గ్రేడ్ ఏ రకానికి 2,389, సాధారణ రకానికి 2,369 చొప్పున గరిష్ట మద్దతు ధరను రైతులకు చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. మరో 3 రోజుల్లో రైతులందరి బ్యాంకు ఖాతాల్లో వారి బకాయి మొత్తాన్ని పూర్తిగా జమ చేస్తామని చెప్పారు. నిర్మల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా తెలియజేశారు. 258 సెంటర్లలో 1.77 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి గోదాములకు తరలించినట్లు వెల్లడించారు. తేమ తగలకుండా మొక్కజొన్న ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. రాబోయే 2 రోజుల పాటు రాష్టంలోని ఉత్తర దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపింది. రాష్టంలో ఒకవైపు నైరుతి రుతుపవనాల ప్రభావంతో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తుండగా మరికొన్ని చోట్ల తీవ్రమైన వడగాల్పులు వీస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో నల్గొండ జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. జిల్లాలోని పెద్దపురం మండలం పులిచెర్లలో అత్యధికంగా 11.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిన్న భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గంభీరావుపేట మండలంలో చెట్లు విరిగిపడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గాలిదాటికి ఇల్లంతకుంట మండలంలోని తిప్పాపూర్, తాళ్లపల్లి, పత్తికుంటపల్లి గ్రామంలో కొన్ని విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. ఎలకతుర్తి నుండి సిద్దిపేట వరకు నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి పనులను అక్టోబర్ 2 నాటికి పూర్తి చేయాలని రాష్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేషనల్ హైవే అథారిటీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారి పెండింగ్ పనుల పురోగతిపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క ఈ మధ్యాహ్నం మంచిర్యాలలో పర్యటిస్తారు. గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం సింగరేణిలో కారుణ్య నియామకాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు పంపిణీ చేస్తారు. అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటర్లుగా నమోదు చేసి అత్యంత పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపొందించడమే తమ లక్ష్యమని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ 2026 కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రాజకీయ పార్టీల సహకారం కోరుతూ హైదరాబాద్లోని బీఆర్కేఆర్ భవన్లో నిన్న సమావేశం నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో 217వ కోర్స్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ను మంత్రి సమీక్షించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా స్వచ్చ పాఠశాల కార్యక్రమం మొదలైంది. రాష్ట వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ఈ రోజుతో ముగిశాయి. 3 రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో బకాయి మొత్తాన్ని జమ చేయనున్నట్లు అధికారులు తెలియజేశారు. రాబోయే 2 రోజుల పాటు రాష్ట్రంలోని ఉత్తర దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇక్కడితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి వివి స్టూడియోలో సమయం 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ మీ అర్జే లక్ష్మి. వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది, క్లైమేట్ అంతా కూల్ కూల్గా మారింది. అఫ్కోర్స్ మనం మెను కూడా అనుకోండి, మొన్నటిదాకా చల్లచల్లని జ్యూస్లు ఐస్ క్రీమ్లు, ఇప్పుడైతే స్పైసీ బజ్జీలు, వేడివేడి కాఫీ టీలు. సో అలా సీజనల్గా మారుతుంటాయి మన ప్రయారిటీస్. కానీ ఎప్పుడూ మారనిది ఏంటో తెలుసు కదా, ఎస్ వివిధ భారతి ఎప్పుడు మీ తోడుగా ఉంటుంది, విజ్ఞానాన్ని కూడా అందించే సంపూర్ణ వినోదం. మరి నేను రెడీ క్వశ్చన్స్తో, మీరు రెడీనా మొబైల్స్తో, ఇక మొదలెడదామా.

టైంని అడిగేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్, యాక్చువల్గా ఇంతకుముందు మనకి టెలిగ్రామ్ అనేది ఒకటి ఉండేది. అసలు మామూలుగా టెలిగ్రామ్ అంటేనే భయపడేవాళ్ళం. ఏం న్యూస్ వస్తే, చిన్నగా ఉన్నప్పుడు అనమాట, టెలిగ్రామ్ వస్తే ఏ న్యూస్ వస్తుందో, ఏం బ్యాడ్ న్యూస్ వస్తుందో ఏంటో అని. ఎందుకంటే అత్యవసర సమాచారాన్ని అందించడానికి అదొక్కటే మార్గం మనకు అప్పట్లో. సో శుభాలు అనేవి మనకేమంత అర్జెంటుగా చెప్పాల్సిన అవసరం ఉండదు, అందరికీ తెలిసిపోతుంది. కానీ కొంచెం బ్యాడ్ న్యూస్ ఎక్కువగా టెలిగ్రామ్ ద్వారా తెలియజేసేవాళ్ళు కాబట్టి అప్పట్లో టెలిగ్రామ్ అంటే కొంచెం భయం వేసేది. తర్వాత మొత్తం మనకు టెక్నికల్గా వచ్చిన డెవలప్మెంట్ వల్ల మొబైల్ ఫోన్లు, ల్యాండ్ ఫోన్లు అవన్నీ అయిపోయి ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చేసి హ్యాపీగా మనం ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటాం.

వాళ్ళు కాబట్టి అప్పట్లో టెలిగ్రామ్ అంటే కొంచెం భయం వేసేది. తర్వాత తర్వాత మొత్తం మనకు టెక్నికల్గా వచ్చిన డెవలప్మెంట్ వల్ల మొబైల్ ఫోన్లు, ల్యాండ్ ఫోన్లు అవన్నీ అయిపోయి ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చేసి హ్యాపీగా మనం ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటున్నాం. కాబట్టి టెలిగ్రామ్ని ఆపేశారు, తీసేశారు మొత్తం. ఏ సంవత్సరంలో జరిగింది అది మరోసారి వినండి. భారతదేశంలో టెలిగ్రామ్ను పూర్తిగా ఏ సంవత్సరంలో తొలగించారు ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అనే వెంటనే వాట్సాప్ 0402324 0852 అని ఇప్పుడు మీకోసం ఈ సూపర్ డేట్ ఆన్ ద వే.

టెలిగ్రామ్ను పూర్తిగా ఏ సంవత్సరంలో తొలగించారు? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అనే వెంటనే వాట్సాప్ 0402324 0852 అని ఇప్పుడు మీకోసం ఈ సూపర్ డేట్ ఆన్ ద వే.

పెదరాయుడు మూవీ నుంచి ఒక సూపర్ హిట్ డ్యూట్ వినేశాం. నిజంగా అప్పట్లో ఒక బ్లాక్ బస్టర్ పెదరాయుడు అనేది కదా. మోహన్ బాబు గారు, రజనీకాంత్ గారు, సౌందర్య గారు, భానుప్రియ గారు, అస్సలు ఏమన్నా సినిమా చెప్పండి. సినిమా ఎంతలా ఉంటుందో కోటి గారి మ్యూజిక్ కూడా అలాగే ఉంటుంది. సో మ్యూజికల్ హిట్ అనమాట. ఎనీవేస్, మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, భారతదేశంలో టెలిగ్రామ్ని పూర్తిగా ఏ సంవత్సరంలో తొలగించారు అని. చాలామంది పంపించారు రైట్ ఆన్సర్. మరి వాళ్ళ పేరు చదివేస్తున్నాను, కేర్ఫుల్గా వినండి. గజ్వేల్ నుంచి అనిత, ఇక భోగ మార్కండేయ అనిత, పద్మావతి శిల్ప, వెంకట్ శివప్రసాద్, కేవీరావు, ఊర్మిళ సతీష్, మహమ్మద్ జైనుద్దీన్, దమ్మోజీ వెంకటచారి, వరలక్ష్మి, కస్తూరి రాముడు, ప్రేమనాథ్ కళావతి, కాకతీయ పాష, చిలుక నారాయణ, అనుసూయ యమున, పోలెం పాలయ్య, నాగనాథ్ గుప్తా, విజయ్ కుమార్, మహమ్మద్ జైనుద్దీన్, శ్రీపతి బాబు, వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ 2013. 2013 సంవత్సరంలో టెలిగ్రామ్ని పూర్తిగా తొలగించింది మన ప్రభుత్వం. సో అదనమాట. అంటే మనం ఒక అప్పట్లో మనకి కష్టంగానే అనిపించదు, కానీ టెలిగ్రామ్ అంటే ఇప్పుడు మాత్రం ఒక తీపి గుర్తుగా మిగిలిపోయింది అది. ఎనీవేస్, మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం ఒక పాట వినిపిస్తున్నాను, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? స్టే ట్యూన్డ్.

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 MHz.

0: Mano Generengeni.
1: మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. మరి చక్కటి పాటలు వింటున్నారు అండ్ క్వశ్చన్ కోసం కూడా మీరు రెడీ అయిపోయి ఉంటారు. అడిగేస్తున్నాను, ఇండియాలో ఏ రాష్ట్రాన్ని టీ రాజధాని అని పిలుస్తారు? మరోసారి వినండి, ఇండియాలో ఏ రాష్ట్రాన్ని టీ రాజధాని అని పిలుస్తారు? టీ అంటే అసలు మనకి ఎంత క్రేజ్ చెప్పక్కర్లేదు కదా. ఎవరైనా తాగిన వాళ్ళంటే చాలా తక్కువగా ఉంటారు. కొంచెం మూడ్ అప్సెట్ అయినా, హ్యాపీగా ఉన్నా, రిలాక్స్ అవ్వాలన్నా టీ ఉండాల్సిందే కంపల్సరీగా. కాకపోతే టీ వెరైటీస్లో బట్టి ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు తీసుకుంటారు, కానీ ఇది మాత్రం కంపల్సరీ. అందుకే మన ఇండియాలో ఒక రాష్ట్రాన్ని టీ రాజధాని అని పిలుస్తారు. ఏంటది ఆలోచించండి, ఆన్సర్ స్ట్రైకర్ వెంట వాట్సాప్.

మీరు వింటున్నారు షో టైం. మరి ఆలాపన సినిమా నుంచి ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్లో ఒక టైమ్లెస్ మాస్టర్ పీస్ సాంగ్ వినేశారు కదా. నిజంగా ఎన్నిసార్లు విన్నా కూడా అద్భుతంగా ఉంటుంది పాట, అంత చక్కగా ఉంటుంది. ఎనీవేస్, మరి షో టైంలో ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, భారతదేశంలో ఏ రాష్ట్రాన్ని టీ రాజధాని

పిలుస్తారని అడిగాను. మరి చాలామంది పంపించారు కూడా ఆన్సర్స్, అన్నీ కూడా రైట్ ఆన్సర్సే పంపించారు. వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. బొమ్మిదేని లక్ష్మీనారాయణ, దస్తగిరి, సంధ్య, ఆనందం, రామలక్ష్మి, సివి శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్, అనిత, భోగ మార్కండేయ, శ్రీకాంత్, ఇంకా సిహెచ్ విజయ్ కుమార్, నాగనాథ్ గుప్తా ఇంకా పంపిస్తున్నారు ఆన్సర్స్ కూడా. మురహరి, యశోద వీళ్ళు కూడా, అలాగే ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్, కళావతి, నందిపేట నుంచి వెంకటేష్, ఇంకా గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణ, రామ్ప్రసాద్. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ అస్సాం. ఎస్, అస్సాంలో ఎక్కువగా మనకి టీ తోటలు ఉంటాయి, అక్కడ ఎక్కువగా పండిస్తారు కాబట్టి అస్సాంని మనకి టీ రాజధాని అని పిలుస్తారు భారతదేశంలో. అది మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకు ఒక పాట వినిపిస్తాను, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? స్టే ట్యూన్డ్.

నిజంగానే అలాగే ఉంటాయి ఇలాంటి పాటలు. అందులో ఇలాంటి టైంలో వింటుంటే మనకు మూడ్ అంతా కూడా రిఫ్రెష్ అవుతాం, ఎంత ప్లెజెంట్ ఫీలింగ్ అవుతుందో ఇలాంటి సాంగ్స్ అన్నీ కదా. అందుకే వివిధ భారతి వినిపిస్తుంది ఇలాంటి పాటలన్నీ కూడా. ఎనీవేస్, మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం షో టైం టైం. మరి నెక్స్ట్ క్వశ్చన్కి రెడీనా? మీరు అడిగేస్తున్నాను. జంధ్యాల గారు, హాస్యబ్రహ్మ జంధ్యాల గారు తెలుసు కదా, మాటల రచయితగా, స్క్రీన్ ప్లే కథా రచయితగా ఎంత ప్రముఖులు. ఆ తర్వాత డైరెక్టర్గా కూడా అంతే సక్సెస్ అయ్యారు. ఎన్నో మంచి మంచి సినిమాలన్నీ మనకు అందించారు. అలాంటి వాటిలో ఒకటి పడమటి సంధ్యారాగం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ సినిమా టైటిల్ ఎవరు చెప్పారు? పడమటి సంధ్యారాగం అనే టైటిల్ని ఎవరు చెప్పారు? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 2042032304 0852. అండ్ ఇప్పుడు మీకోసం మరో ఎనర్జెటిక్ డ్యూయట్ ఆన్ ద వే.

పాట అలా వింటుంటే మీరు కూడా పాటతో పాటు మూవ్ అయినట్టు అనిపిస్తుంది కదా, మనం కదులుతున్నట్టు మన మైండ్ లో అలా సెట్ అయిపోతుంది అనమాట. అంత ఫాస్ట్గా ఉంటుంది ఇళయరాజా గారి బీట్ అండ్ డాన్స్ కంపోజిషన్ కూడా, అసలు సూపర్ హిట్ సాంగ్ ఆఖరి పోరాటం నుంచి మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, జంధ్యాల డైరెక్షన్లో వచ్చిన పడమటి సంధ్యారంగం సినిమా టైటిల్ ఎవరు చెప్పారు అని, మీరు నమ్ముతారో లేదో మొత్తం అందరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు, ఏ ఒక్కరో ఇద్దరు తప్ప ఆల్మోస్ట్ అందరూ రైట్ ఆన్సర్ పంపించారు. మరి ఎంతమంది పంపించారు మీరే వినండి. శాంతి, రిషిత, సతీష్, వెంకటేశం, హేమలత, జయలక్ష్మి, నాగనాథ్ గుప్తా, ఝాన్సీ కృష్ణ, భోగ మార్కండేయ, అనిత, నరేష్, రోజా, మొహమ్మద్ జైనుద్దీన్, వాణి, జీవీకే శర్మ, కాళ్ళ శ్రీనివాసరావు, షేర్ల వెంకటేష్, సుగుణ రామప్రసాద్, చోడవరపు రమాదేవి, అరుణ పద్మనాభం, కట్ల సతీష్, మురహరి, యశోద, చిలకనారాయణ, అనసూయ. చూసారు ఎంతమంది పంపించారు, ఇంకా ఉన్నాయి, కాకపోతే మనకి టైం సరిపోదని వీళ్ళ పేర్లు మాత్రమే చదవాల్సి వచ్చింది, మిగతా వాళ్ళు ఏమనుకోకండి, టైం సరిపోదు కాబట్టి చదవట్లేదు అంతే. మరి వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. ఎస్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆయన ఈ సినిమాకి. యాక్చువల్గా ఈ సినిమా స్టోరీ అనుకున్నప్పుడు జంధ్యాల గారు ఒక క్విజ్ కాంపిటీషన్ లాగా పెట్టారంట, అంటే ఈ సినిమా ఇది స్టోరీ, ఎవరైతే కరెక్ట్గా టైటిల్ సూటబుల్ టైటిల్ చెప్తారో వాళ్ళకి ప్రైజ్ కూడా ఇస్తాను అని. సో బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు అండ్ ప్రైజ్ మరి కూడా గెలుచుకున్నారు. నిజంగా పడమటి సంధ్యారాగం ఎంత బాగుంది కదా. యాక్చువల్గా సంధ్య అనే అమ్మాయి లవ్ స్టోరీ అక్కడ యూరోప్ కంట్రీస్లో ఉండే ఒక అబ్బాయి తోటి లవ్లో పడ్డం, వాళ్ళ తర్వాత అదంతా కూడా వాళ్ళ పెళ్లి వరకు వెళ్ళడం, ఇవన్నీ కూడా ఒక్క టైటిల్ తోటి చెప్పేశారు మనకి బాలసుబ్రహ్మణ్యం గారు. ఎస్, దట్స్ వై ఇస్ గ్రేట్. ఇన్వేస్ మరి మీరు మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఇప్పుడు మీకోసం

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: ట్యూన్ చేసుకోండి మీ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం లో.
1: సఖత్ ఎహతిజాజ్ కియా హై. ఇస్కే సాథ్ హీ ఖబరోం కా యే బులెటిన్ ఖత్మ్ హువా.
2: గుడ్ ఆఫ్టర్నూన్.

ఆకాశవాణి వివిధ భారతి వివి క్లాక్ ల సమయం 2:15 దాటింది. వెల్కమ్ టు శక్తిశీలి అండ్ నేను మీ ఆర్జే లక్ష్మి. ముందుగా ఒక చక్కటి మెలడీ వినిపిస్తాను, ఆ తర్వాత మాట్లాడుకుందాం ఇవాళ శక్తిశీలి గురించి. స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ 2026 జూన్ 14న ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రయత్నాన్ని నిర్వహిస్తూ యోగా సంఘం పోర్టల్ ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు ప్రతి ఒక్కరూ ఈ చారిత్రాత్మక కార్యక్రమం

శక్తి. శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ 2026 జూన్ 14 ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రయత్నాన్ని నిర్వహిస్తూ యోగా సంఘం పోర్టల్ ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ప్రతి ఒక్కరూ ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నాము. యోగా ద్వారా ఆరోగ్యం, ఐక్యత మరియు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కలిసి జరుపుకుందాం. యోగా సంఘం పోర్టల్లో మీ భాగస్వామ్యాన్ని నమోదు చేసుకుని దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలతో కలిసి ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుతాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం. ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. ధన్యవాదాలు. మరి విన్నారు కదా, మీరైతే సిద్ధంగా ఉండండి. అండ్ ఇప్పుడు మీరు వింటున్నారు శక్తిశీలి. పర్యావరణ పరిరక్షణ ఎక్కువగా వింటున్నాం. ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు ప్రకృతి సమతుల్యాన్ని కాపాడే ప్రయత్నం చేయడం మనం తెలుసుకుంటూనే ఉన్నాం. అలా తన వంతు కృషి చేస్తోంది సౌమ్య పరమేశ్వరం. ఎవరేమె పర్యావరణ పరిరక్షణకు ఈమె చేస్తున్న ప్రయత్నం ఏంటి, విజయవంతమైందా, ఇవన్నీ తెలుసుకుందాం ఇవాటి శక్తిశీలిలో. స్టేట్ ఇంటూ ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీయాన్ వివిధ భారతి. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న సౌమ్య పరమేశ్వరన్ ఇవాటి మన శక్తిశీలి. పుదుచ్చేరికు చెందిన సౌమ్య బెంగళూరులో పెరిగింది. సహజ సిద్ధమైన ఫ్యాబ్రిక్స్ తయారు చేసి వాటికి మొక్కలు రంగురంగుల పూల నుంచి తయారు చేసిన న్యాచురల్ డైలు అద్దుతోంది. అంటే కెమికల్స్ ఉపయోగించి ప్రకృతిలో కాలుష్యం పెరగకుండా చేస్తోందన్నమాట. తన ఈ ఆలోచనకు స్ఫూర్తి ఆరోవిల్ అనే ప్రాంతం. మరి అక్కడ ప్రజల జీవనశైలి అని కూడా చెప్పే సౌమ్య పరమేశ్వరన్ నేచర్ ఫ్యాషన్ జర్నీ గురించి మరిన్ని విశేషాలు చెప్తాను. వింటుంటారుగా వివిధ భారతిని.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ 2026 జూన్ 14న ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నాన్ని నిర్వహిస్తూ యోగ సంఘం పోర్టల్ ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ప్రతి ఒక్కరూ ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నాము. యోగా ద్వారా ఆరోగ్యం, ఐక్యత మరియు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కలిసి జరుపుకుందాం. యోగ సంఘం పోర్టల్లో మీ భాగస్వామ్యాన్ని నమోదు చేసుకుని దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలతో కలిసి ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం. ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. ధన్యవాదాలు. మరి సిద్ధమవ్వండి యోగ సంబరం కోసం. ఇక శక్తిశీలి విషయానికి వస్తే, బెంగళూరుకు చెందిన పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న సౌమ్య పరమేశ్వరన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సౌమ్యకి చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ అంటే ఇంట్రెస్ట్. అందుకే వెరైటీ వెరైటీ డిజైన్స్లో బట్టలు కుట్టించుకుని మురిసిపోయేదనమాట వేసుకుని. ఆ ఇంట్రెస్ట్తోనే ఫ్యాషన్ డిజైనింగ్ కంప్లీట్ చేసి ఇంటర్న్షిప్ కోసం తమిళనాడులోని అరోవిల్ అనే ప్రాంతానికి వెళ్ళింది. మరి అక్కడ ఏం జరిగింది, ఎలా తను ఇన్స్పైర్ అయింది పర్యావరణ పరిరక్షణ దిశగా, ఈ వివరాలన్నీ చెప్తాను. వింటూనే ఉండండి శక్తిశీలి, ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరిగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్.

0: ఇన్ వెబ్సైట్ ని సందర్శించండి.
1: మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న బెంగళూరుకు చెందిన సౌమ్య పరమేశ్వరం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా తనకి చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఆ ఇంట్రెస్ట్తోనే ఫ్యాషన్ డిజైనింగ్ చేసి ఇంటర్న్షిప్ కోసం తమిళనాడులోని ఆరోవిల్ అనే ప్రాంతానికి వెళ్ళింది. మరి అక్కడ తన ఎలా ఇన్స్పైర్ అయిందంటే, ప్రకృతికి నెలవైన ఈ ఊళ్ళో ప్రజల జీవన శైలి విభిన్నంగా ఉండేదట. అంటే సేంద్రియ వ్యవసాయం, పర్యావరణ హితమైన వస్తువులు, ఫ్యాషన్లకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం చూసి ఇన్స్పైర్ అయిన సౌమ్య పరమేశ్వరన్ ఆలోచనకు రూపమే నేచురల్ ఫ్యాబ్రిక్స్ ఫ్యాషన్ బ్రాండ్ అనే సంస్థ. మరి ఈ సంస్థ ద్వారా తను చేస్తున్న కృషి సేవలేంటనేవి చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: తప్పకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ 2026 జూన్ 14న ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నాన్ని నిర్వహిస్తూ యోగ సంఘం పోర్టల్ ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ప్రతి ఒక్కరూ ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నాము. యోగా ద్వారా ఆరోగ్యం, ఐక్యత మరియు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కలిసి జరుపుకుందాం. యోగ సంఘం పోర్టల్లో మీ భాగస్వామ్యాన్ని నమోదు చేసుకుని దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలతో కలిసి ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం. ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. ధన్యవాదాలు. మరి సిద్ధమవుతారుగా? ఇక శక్తిశీలి విషయానికి వస్తే, బెంగళూరుకు చెందిన పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న సౌమ్య పరమేశ్వరన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి తమిళనాడులోని ఆరోవిల్ అనే ప్రాంతానికి వెళ్లి అక్కడ ప్రజల జీవన విధానాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి తను కూడా పర్యావరణ పరిరక్షణకు తరవంతుగా ప్రయత్నించాలనే ఉద్దేశంతో ఒక సంస్థను నెలకొల్పింది. 2020లో హైబిస్కస్ హీరోస్ పేరుతో సస్టైనబుల్ ఫ్యాషన్ బ్రాండ్ని ఏర్పాటు చేసింది సౌమ్య పరమేశ్వరన్. పర్యావరణ హిత ఫ్యాషన్లను ప్రోత్సహించడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగానే కెమికల్ కలర్స్ కాకుండా మొక్కలు, పూలతో తయారు చేసిన సహజ సిద్ధమైన డైలు వాడుతున్నారు. మరి ఇంకా ఉన్నాయి విశేషాలు చెప్పాల్సినవి. వింటూనే ఉండండి శక్తిశీలి, ఓన్లీ ఆన్ వివిధ భారతి.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేదు.

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ 2026 జూన్ 14 ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రయత్నాన్ని నిర్వహిస్తూ యోగా సంఘం పోర్టల్ ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ప్రతి ఒక్కరూ ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నాము. యోగా ద్వారా ఆరోగ్యం, ఐక్యత మరియు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కలిసి జరుపుకుందాం. యోగా సంఘం పోర్టల్లో మీ భాగస్వామ్యాన్ని నమోదు చేసుకుని దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలతో కలిసి ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఈ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం. ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. ధన్యవాదాలు. సిద్ధమవ్వండి. మరి ఇక మీరు వింటున్నారు శక్తిశీలి. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న బెంగళూరుకు చెందిన సౌమ్య పరమేశ్వరన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తను సహజ సిద్ధమైన డైలతో తయారు చేసే ఫ్యాబ్రిక్స్తో పర్యావరణ పరిరక్షణ మాత్రమే కాకుండా ఎంతో మంది మహిళలకు ఉపాధి కల్పించిన ఆనందం కూడా ఉంది అంటోంది సౌమ్య. మరి చాలా మందికి నచ్చుతున్నాయట తను తయారు చేసే వస్త్రాలు, ఇలా న్యాచురల్గా వాడే డైలు కూడా. మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం సంతోషంగా అనిపిస్తుంది అనే ఈ ఫ్యాబ్రిక్ ఫ్యాషన్ డిజైనర్ ఎన్విరాన్మెంట్ సక్సెస్ జర్నీ ఎంతో ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది ఎవరికైనా. అంతేకాదు భవిష్యత్తులో సహజ సిద్ధమైన డైలు అద్దిన డెకరేటివ్ ఫ్యాబ్రిక్స్ పిల్లల బట్టలు కూడా తమ సంస్థలో తయారు చేయాలన్నది సౌమ్య పరమేశ్వరన్ లక్ష్యం. అండ్ అట్ ది సేమ్ టైం మహిళల సాధికారత కూడా అంటున్న ఈ శక్తిశీలి లైఫ్ జర్నీ ఎందరికో ఇన్స్పిరేషన్ కాదంటారా? ఎలా అంటారు చెప్పండి. సో ఇలాంటి వాళ్ళంతా ఎందరో మన చుట్టూ ఉన్నారు. మనం తీసుకోవాలి కానీ ఇన్స్పిరేషన్ అంతా మన చుట్టూనే ఉంటుంది. ఎనివేస్, మరి ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటే టైం అయితే తెలియదు, కానీ 2:54 దాటింది, అంటే లక్ష్మి సైన్ ఆఫ్ చేసే టైం కూడా వచ్చేసింది. హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్ ఫ్రెండ్స్, స్టే హెల్దీ, బీ హ్యాపీ ఆల్వేస్, అండ్ కీప్ లిజనింగ్ వివిధ భారతి 2, ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి. మరి వెళ్లే ముందు మీకు మంచి పాట వినిపిస్తాను, ఓకేనా? స్టే ట్యూన్డ్. కాకపోతే ముందు ఒక స్పాట్ ఉంది, జస్ట్ స్టే ట్యూన్డ్.
0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: ఆకాశవాణి వివిధ భారతి ఆకాశవాణి సమయం సరిగ్గా 3 గంటలు. స్టే ట్యూన్ టు ముంబై వివిధ భారతి.
1: ఉడతా హై జిన్కి ఉంగ్లియోం కే స్పర్శ సే బాసురి గున్గునానే లగ్తీ హై, జిన్కి సాధనానే బాసురి కో విశ్వ మంచ్ పర్ ఏక్ నయీ పెహచాన్ దీ.
2: దర్బారీ కే గంధార్ కే ఆందోళన్ మే ఐసా లగ్తా హై కి బాదల్ ఉమడ్ ఘుమడ్ రహే హై మగర్ బరస్ నహీ రహే హై. वो जो घुटन है उस घुटन को दरबारी के गंधार में जब तक न लाया जाए वो आप कह सकते हैं कि मैंने उस पे मेहनत किया.
1: जिनकी हर प्रस्तुति श्रोताओं को सुरों के अलौकिक संसार में ले जाती है. पद्मश्री पंडित रोनू मजूमदार, संगीत सरिता, नई श्रृंखला, शास्त्रीय संगीत, फिल्म संगीत और लोक संगीत में बांसुरी की भूमिका 1 जुलाई से सुबह और शाम 6:45 सिर्फ

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు, ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమంలో ముందుగా పరుగు ఈ చిత్రం కోసం రాహుల్ నంబియర్ పాడిన పాట, అనంత శ్రీరామ్ గీతరచన సంగీతం, మణిశర్మ

శ్రోతలు ఎఫ్ఎంఐ 103.5 మెగాహెడ్స్పై చిత్రసీమ వింటున్నారు. తర్వాత పాట మురారి. ఈ చిత్రం కోసం ఎస్పి చరణ్ హరిని పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచన, సంగీతం మణిశర్మ.

0: అరక అది కోతల్లని మబ్బుల మధ్యన దాగేదాగక
1: కార్యక్రమంలో తర్వాత పాట ఇంద్ర. ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన పాట, భువనచంద్ర గీత రచన, సంగీతం మణిశర్మ.

0: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
1: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
0: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
1: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే
0: వేరే మార్గాల కోసం వెతకండి,
1: ఆకాశవాణిని సంప్రదించండి.
0: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ మీ వ్యాపారానికి సరైన వేదిక.
2: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై చిత్రసీమ వింటున్నారు. తర్వాత పాట మిస్టర్ పర్ఫెక్ట్. ఈ చిత్రం కోసం శ్రేయా ఘోషాల్ పాడిన పాట, అనంత శ్రీరామ్ గీతరచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

తర్వాత పాట సరిగమలు. ఈ చిత్రం కోసం కేజే యేసుదాస్ చిత్ర పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచన, సంగీతం బొంబాయి రవి.

శ్రోతలు, చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట అల్లరి ప్రియుడు. ఏ చిత్రం కోసం? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. గీతరచన చేసింది, సంగీతం సమకూర్చింది ఎంఎం కీరవాణి.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: శ్రోతలు ఎఫ్ఎం 103.5 మెగాహెడ్స్పై చిత్రసీమ వింటున్నారు. తర్వాత పాట బాలు. ఈ చిత్రం కోసం హరిహరన్ శ్రేయ పాడిన పాట. శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గీతరచన, సంగీతం మణిశర్మ.

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై చిత్రసీమ వింటున్నారు. తర్వాత పాట అంతం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సిరివెన్నెల సీతారామశాస్త్రి గీత రచన, సంగీతం ఆర్టీ బర్మన్.

తర్వాత పాట ఈ అబ్బాయి చాలా మంచోడు. ఈ చిత్రం కోసం కళ్యాణ్ మాలిక్ సునీత పాడిన పాట, చంద్రబోస్ గీత రచన, సంగీతం ఎంఎం కీరవాణి.

నేను లోకల్ ఈ చిత్రం కోసం కపిల్ సమీరా భరద్వాజ్ పాడిన పాట, శ్రీమణి గీత రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: తర్వాత పాట లవ్ స్టోరీ. ఈ చిత్రం కోసం మంగ్లీ పాడిన పాట. శుద్ధాల శక్తి జగీత రచన, సంగీతం పవన్ సిహెచ్.

మీరు విన్న ఈ పాటతో చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం మళ్ళీ 7:45 మళ్ళీ వినవచ్చు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఆధ్యాత్మికత, విద్య, వైద్య, సాగునీటి రంగాల అభివృద్దికి ప్రజాప్రభుత్వం ప్రాముఖ్యతనిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క చెప్పారు. సింగరేణి సంస్థలో అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కేసీఆర్ చేసిన అప్పులు పేద ప్రజల సంక్షేమం కోసం వెచ్చించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక వార్తల వివరంగా, రాష్ట్రంలో ఆధ్యాత్మికతతో పాటు విద్య, వైద్య రంగాల అభివృద్దికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయ అభివృద్ది పనులకు ఇవాళ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల అభివృద్దికి 2.5 ఏళ్లలోనే 2,216 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ప్రకటించిన ఆయన, రాబోయే గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం మరో 1,000 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. బాసరను నుంచి భద్రాచలం వరకు ఆధ్యాత్మిక కారిడార్ అభివృద్దికి పనులు చేపడుతున్నట్లు తెలియజేశారు.
1: దాదాపు 70 కోట్ల రూపాయలతో ఈరోజు గూడెంగుట్ట సంబంధించినటువంటి ఈ సత్యనారాయణ స్వామి వారి దేవాలయానికి నిధులతో ఈరోజు శాంక్షన్ తెచ్చుకొని వాళ్ళ పూజా కార్యక్రమం, భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలు అన్నింటికి 802 కోట్ల రూపాయల్ని శాంక్షన్ చేసి వాటి అభివృద్ధికి కూడా ముందుకు వెళ్తా ఉన్నాయి.
0: సింగరేణి సంస్థ పరిరక్షణ, అభివృద్దిని కాంక్షిస్తూ కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట ఆర్థిక వ్యవస్థకు పట్టుగుమ్మ అయిన సింగరేణిలో దాదాపు 1,600 కోట్ల రూపాయల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందన్న మీడియా కథనాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి రావాల్సిన 51,500 కోట్ల రూపాయల బకాయిల వల్ల సంస్థ తీవ్ర ఒత్తిడిలో ఉందని, ఈ తరుణంలో ఇటువంటి అక్రమాలు సింగరేణిని మరింత దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్గత నిఘాను బలోపేతం చేయాలని, కార్మికుల సంక్షేమానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే కేసీఆర్ నిరంతరం కృషి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనంలో మాట్లాడుతూ ఆయన, కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ విమర్శిస్తున్నారని, కేసీఆర్ అప్పు చేసిన ప్రతి రూపాయి సైతం పేద ప్రజల సంక్షేమం కోసమే వెచ్చించారని అన్నారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదని అన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమం సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండి ఓట్లు తొలగించకుండా చూసుకోవాలని సూచించారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఇష్టారాజ్యంగా ఓట్లు తొలగించకుండా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
2: జాగ్రత్తగా చూసుకుంటే మనకు ఆ పరిస్థితి తప్పుతుందనే ఉద్దేశంతోనే ఇది ప్రత్యేకంగా ఈ అవగాహన కార్యక్రమం. ఇంటింటికి పోవడం, బీఎల్ఓ గారితో ఓటర్లందరూ ఎన్యూమినేషన్ ఫామ్ ఇంపెట్టు చూసుకోవడం, 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఓటు రాయించడం, ఎవరైనా చనిపోతే వాళ్ళ ఓటు తీయించడం. ఎస్ఐఆర్ లో మీరు ఎంత గట్టిగా ఉంటే, ఎంత సిన్సియర్ గా పనిచేస్తే మీ మెజారిటీ అంత పెరిగి ఆస్కారం అనేది జాగ్రత్తగా ఉండండి. వేమవాడ మా సోదరుడు సోదరి అనేది నా ప్రార్థన.
0: మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ సమీపంలోని దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో ఈ రోజు జరిగిన 217వ కోర్సు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, శాస్త్ర సాంకేతికతలో వచ్చిన వృద్ధి కారణంగా యుద్ద స్వరూపంలో గణనీయమైన మార్పులు

చోటు చేసుకున్నాయని చెప్పారు. సైనికులు ఆయుధాలు మాత్రమే యుద్దంలో పాల్గొనే రోజులకు కాలం చెల్లిందని, ప్రస్తుతం రాడార్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, రోబోటిక్ వ్యవస్థలు యుద్ద వ్యూహంలో భాగమయ్యాయని వివరించారు. హైదరాబాద్తో పాటు మంజీర జలాలపై ఆధారపడే ప్రాంతాల ప్రజలకు సురక్షితమైన నాణ్యమైన తాగునీరు అందించడం ప్రభుత్వ బాధ్యత అని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. మంజీరా నది పరివాహక ప్రాంతంలో అక్రమ చేపల చెరువులు, నీటి కాలుష్యానికి సంబంధించి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న వీబీజీ రామ్జీ స్కీంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. జులై 1వ తేదీ నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలన్న కేంద్రం ఒత్తిడిని నిరసిస్తూ లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. ఉన్నతాధికారులతో ఇవాళ నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ, పనిదినాల కేటాయింపులో కొత్త నిబంధనలు సరికాదని అన్నారు. ముఖ్యంగా వ్యవసాయ సీజన్లో 60 రోజుల పాటు పనులకు విరామం ఇవ్వాలనే నిబంధనను వ్యతిరేకించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ది చెందుతూ ప్రపంచ వేదికపై తన ప్రభావాన్ని మరింత పెంచుకుంటూ గ్లోబల్ శక్తిగా ఎదుగుతుందని బీజేపీ శాసనమండలి సభ్యులు అంజిరెడ్డి అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి బీజేపీ జిల్లా శాఖ ముఖ్య నాయకులతో కలిసి మాట్లాడుతూ, 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కార్యాచరణను అమలు చేస్తుందని చెప్పారు. రాష్టంలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్టేట్మెంట్ను సిట్ రికార్డ్ చేసింది. 2023 ఎన్నికల సమయంలో తుమ్మల ఫోన్ ట్యాప్ అయినట్లు పోలీసులు తెలియజేశారు. మంత్రి ఇంటికెళ్లి ఆయన వినియోగించిన నెంబర్ చూపి వివరాలు, స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంపీ అనిల్ కుమార్, మాజీ ఎంపీ అంజన్ కుమార్లకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ ఇద్దరూ సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటనను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాల్ని ఈరోజు పరామర్శించారు. అనంతరం విలేకరులతో కవిత మాట్లాడుతూ, మైనర్లపై ఆగడాలు పెరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల నిర్మూలనలో యువత భాగస్వామ్యం కావాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ కోరారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చివ్వెంల మండలంలో డ్రగ్స్ నిర్మూలన పట్ల యువత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలన ఎంతో ప్రశంసపూర్వకంగా సాగిందని పార్లమెంట్ మాజీ సభ్యుడు బీబీ పటేల్ అన్నారు. 12 ఏళ్లలో పేదల సంక్షేమమే పరమావధిగా మోదీ దేశంలో సుపరిపాలన అందజేశారని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘకాలం పాటు నిరంతరాయంగా సేవ చేసిన దేశ ప్రధానిగా మోదీ సరికొత్త చరిత్రను సృష్టించారని చెప్పారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. కూకట్పల్లి, బాచ్పల్లి, హైదర్నగర్, ప్రగతినగర్, మూసాపేట్ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఐటీ కారిడార్ పరిధిలోని మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం ఏరియాల్లో కూడా వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లోనూ వాన పడుతోంది. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పని ప్రదేశాలలో మహిళ ఉద్యోగుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడితే పెట్టే పోస్ట్ చట్టం కింద మొట్టమొదటి కేసు జనగామ జిల్లా కలెక్టరేట్లో నమోదైంది. వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న ఒక మహిళ ఫోటోలను అనుమతి లేకుండా తీయడమే కాకుండా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే ఫిర్యాదుపై లైంగిక వేధింపులను నిరోధించే పోస్ట్ చట్టం 2013 కింద జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖలో ఏవోగా పనిచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. గతంలోనూ నిందితుడు మహిళల పట్ల ఇటువంటి దుశ్చర్యాలకు పాల్పడినట్లు అంతర్గత విచారణలో తేలింది. ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ సెమీఫైనల్లో టాప్ సీడ్ జపనీస్ ప్లేయర్ యమగూచి చేతిలో భారత స్టార్ షెట్లర్ పివి సింధు ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ప్రపంచ ఛాంపియన్ అయిన మాయగూచి చేతిలో 22-20, 21-12 తేడాతో భారత స్టార్ షెట్లర్ పరాజయం చవిచూసి ఫైనల్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించి ముందు విశేషాలు మరొకసారి. రాష్ట్రంలో ఆధ్యాత్మికత, విద్య, వైద్య, సాగునీటి రంగాల అభివృద్దికి ప్రజాప్రభుత్వం ప్రాముఖ్యతనిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క చెప్పారు. సింగరేణి సంస్థలో అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కేసీఆర్ చేసిన అప్పులు పేద ప్రజల సంక్షేమం కోసం వెచ్చించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.

0: హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ రాత్రి 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు. ఆరు గంటల 20 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమం, 7 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి పుష్కరకాల పాలనలో దేశంలో వ్యవసాయ రంగంలో జరిగిన అభివృద్ధి, ఈ అంశంపై జాతీయ స్పైసెస్ బోర్డు సభ్యులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త హర్షం సదానందం. అనంతరం వర్షాకాలం వరి పంట సాగులో అనుభవాలు, ఈ అంశంపై హనుమకొండ జిల్లా ఎలకతుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామ రైతు బాబురావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త హర్షం సదానందం. 7:45 చిత్రసీమ. 9:00 న్యూస్ అట్ 9 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఇక రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం. 11:00 మధుర గీతాలు. 11:10 ఎ స్పెషల్ బైలింగ్వల్ ప్రోగ్రామ్ ఆన్ 12 ఆఫ్ గవర్నమెంట్, 12 ప్రభుత్వ పాలన, ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఇక రేపు 14/6/2026 ఆదివారం ప్రసారం చేసే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:00 జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ఉదయ తరంగిణి. ఈ కార్యక్రమంలో యోగా సాధనతో ఆరోగ్యం జాగ్రత్త ఈ అంశంపై శ్రీ బత్తుల రాజేందర్ గారి ప్రసంగం వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 హలో మనోరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. 9:00 చిన్నారి లోకం. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల మడికొండ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 3:00 నాటకం హైదరాబాద్ కేంద్రం నుండి. 4:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే. ఇక సాయంత్రం 5:00 చిత్రసీమ. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 6:25 సమాచార దర్శిని. 6:30 బాల్ బై బాల్ కామెంటరీ ఆఫ్ ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 బాల్ బై బాల్ కామెంటరీ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:00 న్యూస్ అట్ 9 ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ కామెంటరీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:45 మధుర గీతాలు. 11:10 ఎస్పెషల్ బైలింగ్వల్ ప్రోగ్రామ్ ఆన్ 12 ఇయర్స్ ఆఫ్ గవర్నమెంట్ 12 సంవత్సరాల ప్రభుత్వ పాలన ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడు సమాచార దర్శిని వింటారు.
1: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
2: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
1: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
2: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే
1: వేరే మార్గాల కోసం వెతకండి,
2: ఆకాశవాణిని సంప్రదించండి.
1: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ మీ వ్యాపారానికి సరైన వేదిక.
3: ముఖాన మొటిమల
4: సైబాల్,
3: గజ్జా బొబ్బల
4: సైబాల్,
3: నడుగుల తామర
4: సైబాల్,
3: బురద పుల్ల
4: సైబాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
6: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
7: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
6: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
7: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
6: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
7: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
6: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
7: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ,
6: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142.
8: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: శ్రోతలకు ఒక ప్రకటన. ములుగు మహబూబాబాద్ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు వరంగల్లోని రంగశాయపేటలో ఆర్డీఓ జంక్షన్ సమీపంలో గల జేఎంపీ మహిళా డిగ్రీ కళాశాలలో జరుగుతున్నవి. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్వీఎన్ చారి గారు తెలిపారు. ఇంటర్మీడియట్ పాస్ అయి దోస్తులో రిజిస్ట్రేషన్ చేసుకొని ఏ కళాశాలలోనూ ఆప్షన్ ఇవ్వని విద్యార్థులు వెంటనే తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో వచ్చి బీకామ్ సిఏ, ఎంపీసీ, ఎంపీసీఎస్, ఎంఎస్సిఎస్, ఎంఎస్డిఎస్, బీజెడ్సి, బీఏ కోర్సుల్లో అడ్మిషన్ పొందగలరు. ఈ అవకాశం 15వ తేదీలోపు వరకు వినియోగించుకోవచ్చు. వివరాలకు ఫోన్ చేయవలసిన నెంబర్లు 9836610429, మరొక నెంబరు 9676817038, మరొక నెంబరు 81305944460. ఈ నెంబర్లకు సంప్రదించగలరు. ఫోన్ నెంబర్లు మరొకసారి 9836610429, 9676817038, 81305944460. శ్రోతలు ప్రకటన విన్నారు.
2: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: సమాచార దర్శిని విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో శ్రీ సింగారపు ఓదయ్య మరియు బృందం ఆలపించిన సత్యహరిశ్చంద్ర ఉగ్గు కథ వింటారు.

చోటు వాళ్ళ సారద మనదల వాళ్ళ చెయ్యి మొక్కాలి. విద్యలు చెప్పిన మాత్మ సింహుని నిలవాలి.

0: తల్లి ముచ్చదే ఆ ప్రకారంగా ఉండ మల్లన్న దేవుడు ఈ ప్రకారంగా ఉండంగా తల్లి మీద కల్లా కలియోగ మీద ఏ విధంగా జరుగుతున్నది.
1: అరే మరి ఇవ్వాలి ఈ రోజు మన సత్యహారి.

మరి వల్ల ఈ రోజు వనగారి చంద్ర మహారాజ కథ లోపల ఊరు పేరు ఉరలకొండ, ఊరు పేరు దొనకొండ, మరల ఊరుగొండ, మధ్యాహ్న దొనకొండ దొనకొండ లోపలైన అగో ఆడ గొల్లలు మా గొప్ప గొల్లలు ఆనాడు దినము నాడు వరిసే కాలంబు నాడైనా మరి గొల్లల వృత్తాంతం లోపల హరిశ్చంద్ర మహారాజు హరిశ్చంద్ర మహారాజు రాజమేళ అయోధ్యాపురి నగరం ఉన్నది. మరి అయోధ్యాపురి నగరం వేళ రాజు అయ్యో అయ్యో అని దినం హరిశ్చంద్ర మహారాజు హరిశ్చంద్ర మహారాజు భార్య చంద్రవతి దేవి అగోర రాజుల కచేరి మీద బంగారు బిరంగి పట్టుకొని హరిశ్చంద్ర మహారాజు రాజమేలుతున్నాడమ్మా. మరి ఏడేడు మిద్దెల్ల ఏడేడు మేడల్ల బంగారు భవంతుల యమవారి చంద్రపతి దేవి ఏనాడు కూసుకొని ఉన్నదో. కోటి నోవుల నోవిద కులాల పనులు కట్టింది లక్ష నోవుల నవలయ్య బంగారం ఓడి కట్టినది చంద్రపతి దేవైనా. మరి హరిశ్చంద్రునికి చంద్రపతి గర్భవాసం అందు భగవంతుడు మెచ్చి ఎప్పుడు కొడుకును ఓడి కట్టినాడో. 9 నవమాసాలు మోసి చంద్రపతి దేవి కొడుకును ఎప్పుడు కన్నదో. మరి 21 రోజు నిండంగా కొడుకు పేరు లోహితుడని పేరు పెట్టిండ్రు ఓ రామ రామ. రాజుల కచేరి మీద హరిశ్చంద్రుడు ఏలుతున్నాడు చంద్రవతి దేవి కొడుకుని ఎత్తుకొని ఏడేడు మిద్దల ఏడేడు మేడల బంగారు భవంతుల యదమ్మవారు ఉండరు గాని. మరి కచ్చెల మీద కూర్చొని దాన ధర్మాలు ఎత్తున్నాడు చంద్ర మహారాజు ఎండకున్న వారు నీడకి వెళుతున్న వాళ్ళు చూసి వస్త్రాలు పెడతాయున్నాడమ్మా. మరి పొట్ట చూసి భోజనాలు పెడుతున్నారు చంద్రమారా రాజులు ఆ కచ్చి.

విర్రవి వంగ ఇంద్రుని సేవ సభ లోపల అందు లోపల కొంతమంది దేవతలు ఏమన్నారు, ఏమిటయ్య విశ్వామిత్రుని కన్నా మించిన వారు లేదా అని విర్రవీగుతున్నవయ్యా, మరి నరలోకం చూడవయ్యా, అయోధ్యాపురి నగరం చెప్పుతుంటే 66 రాజ్యాల వరిశ్చంద్ర మహారాజు పేరు చెప్పు తరిగిపోతున్నాయాట, అగో అని తప్పలేదు, కలిగి బొంకలేదు, ఎబద్ధమాడలేదు, కల లోపల ఆనాడు ఎబద్ధమాడ హరిశ్చంద్ర మహారాజు, మనకన్న గొప్పవాడు హరిశ్చంద్ర మహారాజు అని ఎప్పుడైతే దేవతలు అన్నారు, తులసి మీద కూర్చున్నాడు రా విశ్వామిత్రుడు, బగ బగ బగ బగ మండిపోతున్నాడు, అయ్యా దేవతలారా మీ అందరి ముంగలు నేనే ఇవల్ల వెళ్ళిపోతున్నాను లోకమైనా, మరి ఇవల్ల ఈ రోజు అనగ ముక్కాన 3 గడియల్లు నేను ఇట్లా హరిశ్చంద్ర మహారాజు ఓడియకపోతే మరి నా 12 ఏళ్ళ తపసయ్యో దేవుడా, 12 ఏళ్ళ నా తపసు అనగా మీకు ధారవత్తనని భంటపంచం కట్టినవా అన్నాడు విశ్వామిత్రుడు. కొడుక నక్షత్ర కూడా మరి రావురణాది కొడక రామరామా

చరిత్ర కూడా. కొడుకువైన నీవే ఉన్నావు కొడుకు, నాకు శిష్యునివైన నువ్వే ఉన్నవురా. అవో నక్షత్రకుణ్ణి ఎమ్మడి పెట్టుకొని విశ్వామిత్రుడు మా ఇంద్ర దేవేంద్ర లోకం వదిలిపెడుతున్నాడు. చాలు ఇక్కడికి.

0: ఇక్కడికి దగ్గర నరలోకం ఎప్పుడైతే ఆ యొక్క విశ్వామిత్ర నక్షత్రం ఎమ్మలు పెట్టుకుని దిగుమొగులయ్యిండు. ఆ రాజవస్థ అగోవర్ధాన పడివి లోపలికి వచ్చి విశ్వామిత్రుడు ఏమన్నాడు, మరి కొడుక నువ్వే ఉన్నవరా, శిష్యునివైన నువ్వే ఉన్నవరా నాయన్న అని మాటలు మంత్రాలు మచ్చిట్ల గిరిజాలు తలవరగల్ల ఇద్దరు ఆ యొక్క ఏనాడు రూపులు పడారు, రుద్రవేగులు అవుతున్నారు, మాపులు పడమారు, మహిళలింగం అవుతున్నారు. మరి ముని మునీశ్వరులు చేసి వదిలిపెట్టినారు. ఆ యొక్క సబ్బండ వర్ణం లోపల ప్రజల లోపల కలిసిపోయినారు. అయోధ్యాపురి నగరం లోపలికి వెళ్ళిపోయినారు. మరి కొడుక మనమేమి చేద్దాంరా నాయన్న అంటే, అయ్యో నాయన్న నేను ఒక మాట చెప్తున్నా, హరిశ్చంద్ర మహారాజు కలిగి బొంకలాట అబద్ధం ఆడడాట, మరి హరిశ్చంద్ర మహారాజు నాను మూడు కోరికలు కోరుదాము నాయన్న. మొదటి కోరిక, మరి వల్ల ఈ రోజైనా హరిశ్చంద్రుని దగ్గరికి పోయి రాజ్యము దేశం లోపల వాళ్ళ ఇంటి లోపల ఉన్న ఎండి బంగారము కోరుకుందాము నానా. ఆ తెల్లటి మీద కూర్చొని గవ్వ మీటిద గవ్వెత్తి ఎంత తెగురుతుందో అంత ఎండి బంగారం ఇవ్వను అని ఏనాడు ఆ యొక్క నక్షత్ర కూడా విశ్వామిత్రుని చెప్పిండు. అనగానే విశ్వామిత్రుడు ఏమన్నాడమ్మా, కొడుక నీ చక్కదానం నీ మాట చక్కదానం శృంగారం ఉన్నదన్నాడు. విశ్వామిత్రు కొడుకు నెంబడి పెట్టుకొని రాజుల కచ్చిరు కాడున్నా హరిశ్చంద్రుని భేటీకి వస్తున్నాడు. ఓ రామ రామ
1: అయ్యయ్యో హరిశ్చంద్ర మహారాజు జిల్లా ఓడిపోతాడు మనల దగ్గర ఎత్తరా ఎత్తెత్తరా.

0: చంద్ర మహారాజా, అయ్యా నీకు దండం పెడుతున్నాం, రాజాకి రాజులు కాబట్టి మేము ఒకటి కోరుకుంటున్నాం కదా.
1: అయ్యో విన విన విన విన విన పెద్దలారా, మరి మీరు కోరుకునేది ఎక్కువనా నేను ఇచ్చేది ఎక్కువనా, మీరు ఏది కోరుకున్నా గాని నేను అడి తప్పవోను కలిగి బొంకవోను, కోరుకున్నది మీకు నేను చేతుల్లో పెడతానన్నాడు. అగో అనవరకల్ల విశ్వామిత్రుడు ఏమని కోరుకున్నాడమ్మా, మరి ఏనుగ మీద కూర్చొని గవ్వ మీటిది ఎంతెత్తు ఆ యొక్క గవ్వ ఎగురుతుందో అంత ఎండి బంగారం కావాలన్నాడు. అయ్యో పెద్దలార, మీరు కోరింది ఎక్కువ, నేను ఇచ్చేది ఎక్కువ, నీకు ఇస్తున్నా మరి పదవమ్మా అని ఎప్పుడన్నాడు. అగో ఇస్తున్నా అనగానే విశ్వామిత్రుని గుండె జాలు గుండె జల్ల ఉండేది, కడుపులో కార్యం బోర్ల పడ్డది. అబ్బాబా హరిశ్చంద్ర మహారాజ గవ మీడిదే తెల్లటి ఇచ్చున గవ మీడిది ఎంతెత్తు బంగారం బంగారం ఇత్తనన్నాడు అని మళ్ళేమన్నాడు. అయ్యా హరిశ్చంద్ర మహారాజ మేము తీసుకుని పోతే మాకు ఇల్లు లేదు జాగలేదు అడవి లోపల గుడిసెలేదు, మేము తీసుకొని పోయేటప్పుడు తీసుకొని పోతాము కానీ అయ్యా పెద్దలారి ఎండి బంగారాన్ని మీ ఇంటి లోపల భవంతు లోపల ఉంచుకోమన్నాడు. సరే అని హరిశ్చంద్ర మహారాజు అన్నాడు. అగో విశ్వామిత్రుడు మళ్ళీ ఎప్పటిలో కొడుకుని ఎంబడి పెట్టుకుని అడుగు లోపలకో ఏమంటా ఆలోచించిండు. అయ్యో కొడుక మరి ఇత్తనన్న బంగారం ఇత్తనాన్ని మనం ఏమి చేద్దాం అని ఆయన ఏం పని చేద్దాం బిడ్డ బంగారం ఇత్తనన్నాడు, ఇంకా ఏదన్నా ఉపాయం చేసి మనం ఓడగొట్టాలి కాని లేకపోతే నా పని నెల తపస్సు పోతున్నది, నేను ఉండేందుకు లేకెందుకురా.
0: అయ్యో నానా అది నీకే తెలివాలి, ఆ ముచ్చట నువ్వే ప్రసంగించి రాజుని ఏం కోరుకుందావో చెప్పు కదా.
1: మరి అని చెప్పి కొడుక మాట వరగల్ల రెండో ముచ్చట ఏమి

కాని కోరుకుందామని ఎప్పుడు కొడుకన్నాడు. కొడుకు నెమ్మడి పెట్టుకొని మరి చంద్ర మహారాజు అని దిన అనుకుంటే పూజల పునస్కారాలు చేసే ఆ యొక్క హరిశ్చంద్రుని వేడికొచ్చిండు. ఏమిటయ్యా హరిశ్చంద్ర మహారాజు అని తప్పదంటున్నావు, కలిగి బొంకనంటున్నావయ్యా. నేను ఒక్క కొరిక కోరదాను రామ రామ కోరిక మాన్నించరాదు హరిశ్చంద్రుడా. రాజవస్తా హరిశ్చంద్ర మహారాజా, మరి నువ్వు కోరుకున్నది ఇత్తనంటున్నావు కదా, నేను ఒక కోరిక కోరుతున్నా. నీ మెడలోపలున్న ప్రాణలింగాన్ని నా చేతిలో పెట్టయ్యా ఓ రాజనేడు. మరి అనగా హరిశ్చంద్ర మహారాజు ఏమన్నాడు, మరి ప్రాణానికన్నా ఎక్కువ చూసుకునేది ఇది నా ప్రాణలింగం ఉన్నది, నేను ఎట్టయ్యింది చేతులు నేను పెడదు. ఒకవేళ అయ్యనంటినా నేను అబద్ధవాడి కాలం వస్తున్నది, కలిగి బొంకి కాలం వస్తున్నది, నేను కలగల కలగల కలగల కాటన్ కా

కిల కిల కిల కిల కిల కిల కిల నవ్వుతున్నాడు విశ్వామిత్రుడే. అబ్బా హరిశ్చంద్రమారా, ఇంతమందిని చూసినా కానీ నీ అటువంటి నేను మనిషిని చూడలేదు అనుకుంటా మనసు లోపల కిల కిల కిల కిల నవ్వుతున్నాడు. అగో ఒకటో కోరిక ఎండి బంగారం ఇచ్చిండు, రెండో కోరిక ప్రాణలింగం ఇచ్చిండు, మూడో కోరిక నేను ఏమి చెయ్యాలి అని కొడుకు నెమ్మడి పెట్టుకొని అర్ధాన పడుకులో కొడుక నక్షత్ర కూడా మనం ఓడిపోయే కాలం వస్తున్నదిరా, ఓడిపోయే కాలం వస్తుంది కొడుక, ఇక ఇవ్వాల మనం ఏమి చేద్దాం రాని మళ్ళీ ఒక ఆలోచన చేసిండు. నాయన ఎండికి బంగారానికి రాజ్యానికి దేశానికి లొంగని మగవాడు ఆడదానికి

0: శాస్త్రం చేస్తున్నాయి. ప్రజలంత ఏరవ చరిత్ర మహారాజ వేట మార్గం పోవాలి. మరి చిన్న చిన్న పిల్లలను సింపుగా తింటున్న పెద్ద పెద్దలను పేడెత్తి తింటాయున్నాయి. అనగానే హరిశ్చంద్రుడమ్ము అమ్ములు వాయిదాలు పట్టుకొని మరి గుర్రం మీద కూర్చొని ఎట్లా పోతున్నాడు అని బియ్య మార్గాల
1: వజ్రాల వైద్యం పట్టుకొని సింహములు నేళ్లు దుప్పులు మోక కొండగురలు నేను ఒక

రామజండి బాణాలు వాటి యుద్ధం ఎత్తున వర్ధాన పడి విలోపల వారి చంద్రమహారాజు ఆ లేళ్ళు దుప్పులు మన వదులు ఏనాడు సంహరించిండో సంహరించిన చంద్రమహారాజు లేని లేడు దూపలైపోతున్నాయి. అవు ఏనాడు సోమాన వృక్షం కింద వండుకున్నాడు, వండుకొని హరిచంద్ర మహారాజుండని గాని మరి నీళ్ళ కాని ఆలి వెళ్ళిపోని గాని ఆనాడు విశ్వామిత్రుడమ్మో హరిశ్చంద్ర మహారాజా సిక్కిన హరిశ్చంద్ర మహారాజా సిక్కంలో బిడ్డలో నేను ఇక్కడనే నేను చంపుకోవాలని ఇక్కడ నేను మలుపుకోవాలని ఏ బిడ్డలాలా మతంగ కన్యలాలా మరి చూడుండ్రు బిడ్డ అడవి లోపల వండుకున్న హరిశ్చంద్ర మహారాజు నారి చేతుల వంజన వేసి బిడ్డలకి ఎప్పుడు చూపెట్టిండు. బిడ్డలాలా ఏది ఏమన్నా గాని నేను బంట పంజం కట్టుకొని వచ్చిన హరిశ్చంద్ర మహారాజు దగ్గరకు మీరు వెళ్ళిపోయి మరి ఒకటే ముచ్చట మిమ్మల్ని పెళ్లి చేసుకోమ్మని బిడ్డ ఎవరిని పెళ్లి చేసుకున్నా నాది నీకుతదన్నాడు. మరి ఎందుకంటే అబద్ధమాడు కలిగి బొంకలేడు, ఒకటే సతి ఉండాలి, ఒకటే భార్య ఉండాలి. మరి ఇద్దరు బాల వేసుకున్నట్టు ఉంటే అని తప్పిన వాడైతే కలిగి బొంకిన వాడైతాడు కాబట్టి మరి ఈ ముచ్చట మీరు నెరవేర్చాలి బిడ్డలా అని ఎప్పుడు చెప్పిండు. సరే నాయన్న ఒకవేళ లగ్గమాడగ పెళ్ళి ఆడిన హరిశ్చంద్ర మహారాజు అంటే మమ్మల్ని ఏమి చెయ్యాలి అన్నాడు.

సరేనా అయినా నువ్వు చెప్పిన మాట మేము తప్పకుండా వెళ్ళిపోతామని మతంగా కన్యలైనా విశ్వామిత్రుని బదిల్ల బబ్బది బట్టి మరి ఇద్దరు మతంగా కన్యలు ఎట్లా పోతున్నారు వర్ధాన పడివికి.

పెళ్లి చేసుకొని మన జీవితం ఎందుకు అక్క? అని మతంగా కన్యలు ఎప్పుడైతే ఈ మాట మాట్లాడుతున్నారు, అగో అనంగా అనంగా హరిశ్చంద్ర మహారాజు పండుకున్న రాజు ఎప్పుడు నిద్ర లేచిండు, నిద్ర లేచవరకల్లా ఎవలమ్మ బిడ్డలారా, ఏ రాజ్యం ఉన్నది ఏ దేశం ఉన్నది ఎవరమ్మా బిడ్డలాలా, ఎందుకు కొరకొచ్చిరని హరిశ్చంద్ర మహారాజు అడుగుతున్నారు. అయ్యయ్యో మమ్మల్ని బిడ్డలను వనరాజు, మేము పెళ్లి చేసుకోవడానికి మేము వచ్చినామయ్యా, మా ఇద్దరిట్లలో ఎవరు నన్ను కాళ్ళదొక్క కళ్యాణం వాడినట్టు ఉండి ఏదొక్కి పోలు తిరిగినట్టు ఉంటే అయ్యా రాజులారు మీ వెంబడి

అయ్యయ్యయ్యయ్యో మతంగా కన్యలు ఆ మాట మాట్లాడంగా హరిశ్చంద్ర మహారాజు మరి అమలాల ఏది కావన్నన్న ఇత్తగానే పెళ్లి ఆడవాళ్ళని నేను కాదన్నాక మతంగ కన్యలు బాగా ఆలోచించి అయ్యయ్యో అక్క మనకు పెళ్లి చేసుకునే తట్టు లేడు మరి రాజ్యం ఉద్దేశం మన నాన్నకు పట్టాభిషేకం చేయమందమని ఆ మతంగ కన్యలు హరిశ్చంద్రుడితోని అయ్యా హరిశ్చంద్ర మహారాజ అయోధ్యాపురి నగరాన్ని మన ఆ యొక్క నాన్నకు పట్టాభిషేకం చెయ్యమన్నారు. ఇంత మాట వరగా వరగల్లా అన్నాడు హరిశ్చంద్ర మహారాజు. అమ్మలారా మీరు చెప్పిన రీతిగా రాజ్యం నేను దేశం నేను పట్టాభిషేకం చేస్తానన్నాడు. కరకర కర కర కర బొద్దు కొడుతున్నది విశ్వామిత్రుని దేశంగా చేయనాడు. రాజుల కచ్చిరి మీద కూర్చున్న అయోధ్యాపురి నగరాన్ని ఆనాడు దినము నాడు వర్షకాలము నాడు అయినా మరి పట్టాభిషేకం చేస్తున్నాడు హరిశ్చంద్ర మహారాజు విశ్వామిత్రునికైనా. బంగారు బిరంగి పట్టుకొని హరిశ్చంద్ర మహారాజు ఏనాడు అతని చేతిలో పెట్టిండు. అగో కిల్ల కిల్ల నవ్వుతుండే నవ్వుకుంటా అన్నాడు దినమనాడు విశ్వామిత్రు హరిశ్చంద్ర మహారాజు. వెళ్ళిపోని గాని విశ్వామిత్రు రాజుల కచ్చరి మీద కూర్చోని అగో ఆడికెళ్ళి చూసిన హరిశ్చంద్ర మహారాజు బంగారు లోపలి లోపలికి పోయి భార్య కొడుకు నెంబడి పెట్టుకొని అమ్మా మనం వెళ్ళిపోదామమ్మా ఇక రాజ్యం మనకు లేదు దేశం మనకు లేదనగానే భార్య కొడుకు నెంబడి పెట్టుకుని హరిశ్చంద్ర మహారాజు అయోధ్యాపురి నగరం వెళ్ళిపోతున్న సమయాన అగో రాజుల కచ్చేరి గారు బయలుదేరే సమయాన ఆ విశ్వామిత్రుడు ఏమన్నాడమ్మా అయ్యా నాడు నేను కోరుకున్న ఎండి బంగారం నీ ఇంటనే ఉంచుకోమన్న నేను ఆ ఎండి బంగారం నాకు కావాలి ఇప్పుడు అన్నాడు. అయ్యా మరి నా దగ్గర ఏమి లేదయ్యా నేను ఎట్లా నీకు తెరపాలి అన్నాడు. ఆనాడు నేను ఎండి బంగారం నీ ఇంటి దోపలు వచ్చిన రాజ్యం నాకు అయిపోయింది కాబట్టి నాకు ఎండి బంగారం నాకే అయిపోయింది ఇప్పుడు ఇప్పటి నుండి నీవైనా కానీ వెనక మీద కూర్చొని గవమీటది ఎంత ఎండి బంగారం నాకు ఇస్తున్నావో అప్పుడే నువ్వు నాకు ఇచ్చినట్టుగా లేకపోతే అబద్ధం ఆడినట్టుగా కలిగి బొంకినట్టుగా అన్నాడు. అయ్యా నీకు వచ్చిన బాధ ఏమి లేదు నా వెంబడి వనగ నీ యొక్క కొడుకును తోలిచ్చినట్టు ఉంటే ముక్కాన మూడు గడియల్లో నీ బాగా నేను తీర్చుదానన్నాడు. ఏం పెట్టి తీర్చో హరిశ్చంద్రుడు ఆ రాజ్యం లేదు దేశం లేదు ఎండి లేదు బంగారం ఎట్ట నువ్వు తీర్చుదామని ఎప్పుడన్నాడు. అయ్యా నేను ఇవాళ ఈనాడు అనగా నీ బాగి నేను తీర్చకుంటే మరి చివరికత్తి నేను సంపాదించకపోతే నా భార్య నమ్మైన నీ బాగి తెలుస్తా నా కొడుకును అమ్మి కానీ నారాయణ కొడుకును అమ్మి నారాయణ నా భార్య బిడ్డను నమ్మి నీ బాగి నేను గడతా భార్య బిడ్డ నమ్మిన బాగి తీరకుంటే నేనమ్ముడు పోయి

విశ్వామిత్రుడు పక్కపక్క నవ్వుతున్నాడు. సరే బిడ్డాని ఆ నాన్న శత్రువుని ఎంబడి పెట్టుకొని అడవి తవ్వాలి ఏనాడు పట్టిండో, అడవి తవ్వ పట్టుకొని మరి చంద్రుడు పోతున్నాడమ్మా. మరి ఒక గడి అవుతున్నది, రెండో గడి అవుతున్నది, అడవి లోపల చంద్రవతి ఏడుతున్నది.

ఎత్తరే చంద్రమా రాజమా నాడు ఎత్తుకున్నాడుమా. చంద్రవతి దినము నాడు వరసే కాలమున్నాడు భగవంతుడు ఆనాడు ఏమి చేసినాడు. ఏడ్చుకుంటే ఏడ్చుకుంటే ఏనాడు అడవి దాటి వెళ్ళిపోతున్నారు. అడవి దాటి వెళ్ళిపోవంగా

మరి వెళ్ళిపోయి వాళ్ళు వెళ్ళిపోని కానీ ఈయనగా మీద కూర్చుంటే కావ మీద ఎత్తు బంగారం వాళ్ళు ఇచ్చిండ్రు గాని మరి నక్షత్రకుడు ఏమన్నాడు అసలు నాకు ఇచ్చినావు గాని మిత్తి నాకు ఇయ్యవా అన్నాడు. మిత్తి కావాలంటే బిడ్డ నేనేం వేయాలంటే నాకు తెలియదన్నాడు. అప్పుడు ఆ యొక్క కాశీపురి పట్టణం లోపల కాట్నాల గడ్డల్లా వీరభావుని దగ్గర చంద్రమారాది ఎప్పుడు

ఏ కన్ను చేశారు ఇచ్చే నువ్వు ఒడిచిలోని కావాలి అన్నాడు. అని ఎవరికల్లా చూసినవా బ్రాహ్మణ ఇంటి లోపలి ఇస్తా రాగులు గాని ఎప్పుడైతే కొడుకు లోహిదాసు వెళ్ళిపోయిండు ఆ ఆకులు దెంపంగా అనగా విశ్వామిత్రుడు కళ్ళ చూసిండు. ఇవాళ ఈ రోజు కొడుకు అక్కడున్నాడు, తల్లి ఇక్కడ, తండ్రి ఇక్కడున్నాడు, ఏ కన్న చేసిన ఒడిచినోని కావాలి. చెల్లి పడపడ మంత్రం రో మంత్రం చదివిండురా, చెల్లి పడపడ మంత్రం రో మంత్రం చదివిండురా. గడగడ గడగడ కాదు పెట్టి బిడబొబ్బలే బియా నాడు చూసిన విశ్వామిత్రుడు కన్నె కొమ్మల పుట్ట నాగన్నను ఎప్పుడు ఉట్టిచ్చిండో. ఆ నాగన్నను ఉట్టియంగానే ఆ యొక్క అంది కాటిచ్చింది లోహిదాసునికి. మరి కలకల కలగల ఏడ్చుకుంటే ఆ యొక్క లోహిదాసును అన్ని జీవనాలు ఆత్మ జీవి మిక్కింది. ఆ చంద్రవతి ఏరవచ్చి వనక కొడుకునెత్తుకొని కొడుకును గాలయ్యన్నని కాటనాల గడ్డకు ఏరవేయింది. పోయేవరకల్లా హరిశ్చంద్రమా రాదమంట. మరి ఆనాడు చంద్రవతికి దత్తలేదమ్మా. మరి సంకలెనికల శాంతాల పొడుగు మూలాల ఎనికల మూదల్ల పొడుగు అయిపోయినాయి. మరి కల కల కల కల కల కల కన్నీరు తీసుకుంటూ ఉండంగా అమ్మా నువ్వు సుంకం కట్టినట్టు ఉంటే నీ కొడుకును కాలెత్తా లేకపోతే వెళ్ళిపోమన్నాడు. మరి సుంకం అంటే రూపాయి బావులు కావాలి, గుడుక కనువు కావాలి, సోడు బియ్యము కావాలన్నాడు. ఆ చంద్రవతి వాటి కోసం ఎప్పుడైతే ఆ యొక్క ఊళ్ళకి వెళ్ళిపోయినాదో మరి తిరిగి తిరిగి

కులాలు అని తప్పలేదు, కలిగిపోంకలేదు. వానాడు ఆ యొక్క చంద్రవతి దగ్గర కూడా హరిశ్చంద్ర మహారాజు ఏమన్నాడు, అమ్మ ఎక్కడేం లేకపోతే మెడ లోపల తాలిబొట్టు కట్టమన్నాడు. ఆ కలకల కలకల ఏడు వంగవనగా ఈ దొంగతనం లేని ఆ చంద్రపతి మీద ఏనాటి దొంగతనం పెట్టినారో భార్య అని చంపడానికి ఆనాడు చంద్ర ఆ యొక్క హరిశ్చంద్ర మహారాజు.

చంద్రవతి ముళ్ళగట్టి దొంగది ఉన్నదిరా లంగది ఉన్నదిరా దీని ప్రాణవది అన్నాను ఎప్పుడు లేవట్టిండో భార్య అని తెలిసిన గాని ప్రాణ తీయడానికి వెనకాడ లేదు హరిశ్చంద్రుడమ్మ అరక్షణమైతే ఎప్పుడైతే మెడ మీద గుడ్డలు పడే సమయంలో దేవతలు వచ్చి ఆపినారు ఆపి హరిశ్చంద్రుడు అని సత్యం ఉన్నది నీతి ఉన్నది ఇక్కడికి వెళ్ళి సత్య హరిశ్చంద్రుడు అని వెలుసుగాక అనేది

0: ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ సింగారపు ఉదయ మరి బృందం ఆలపించిన సత్యహరిశ్చంద్ర ఒగ్గు కథ విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: మన్నికకి మరు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
0: ఇంతటితో జానపద సంగీత కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఓపెన్ మార్కెట్ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన జూనియర్ టెలికాం ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 100 జూనియర్ టెలికాం ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ సర్కిల్లో 2, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 1 ఈ విధంగా ఖాళీలున్నాయి. అభ్యర్థులు పోస్టునుసరించి సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ లేదా ఎంఎస్సీ లేదా ఎంటెక్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. జూలై 3, 2026 నాటికి అభ్యర్థుల వయసు 20 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ bsnl.co.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 3, 2026. మరొక ఉద్యోగ సమాచారం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రోడ్లు భవనాల శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సివిల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి లేదా అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ AMIE అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు జూలై 1, 2026 నాటికి 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆబ్జెక్టివ్ పరీక్ష, మెరిటు, ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ tgpsc.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 13, 2026. మరొక ఉద్యోగ సమాచారం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు మరియు సంస్థల్లో గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టుల భర్తీకి 12,256 ఖాళీలతో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ CGL 2026 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అభ్యర్థులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జూనియర్ స్టాటిస్టిక్ ఆఫీసర్ ఉద్యోగానికి అభ్యర్థులు బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు 12వ తరగతి స్థాయిలో గణితంలో 60% మార్కులు కలిగి ఉండాలి లేదా డిగ్రీ స్థాయిలో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా ఉండాలి. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగానికి అభ్యర్థులు స్టాటిస్టిక్స్, గణితం, ఎకనామిక్స్ మొదలైన సబ్జెక్టులో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు ఆగస్టు 1, 2026 నాటికి ఉద్యోగాన్ని బట్టి 18 నుండి 32 మధ్య ఉండాలి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ssc.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూన్ 22, 2026. మరొక ఉద్యోగ సమాచారం. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే రీజియన్లలో 6,565 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా సిగ్నల్ విభాగంలో 323 గ్రేడ్ 1 టెక్నీషియన్ ఖాళీలను, అలాగే 6,242 గ్రేడ్ 3 టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు 10th ఐటీఐ, బీఎస్సీ లేదా డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గ్రేడ్ 1 టెక్నీషియన్ కి అభ్యర్థుల వయసు 18 నుండి 33 మధ్య, గ్రేడ్ 3 టెక్నీషియన్ ఉద్యోగానికి అభ్యర్థుల వయసు 18 నుండి 30 మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ధృవపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ rrbapply.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్రకారం జూన్ 30వ తేదీన పూర్తి నోటిఫికేషన్ విడుదల కానుంది. అభ్యర్థులు గమనించగలరు. ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
0: ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల ఫ్రాన్స్ స్లోవోకియా పర్యటన నిమిత్తం ఈరోజు బయలుదేరి వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు ఉపాధి కల్పనపై కూడా దృష్టి సారించామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు చెప్పారు. అస్సాం జోర్హాట్ వైమానిక స్థావరంలో ఈ ఉదయం జరిగిన AN-32 రవాణా విమానం ప్రమాద ఘటనలో భారత వైమానిక దళానికి చెందిన 5 సిబ్బంది మరణించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ధర్మశాలలో జరుగుతున్న వన్డే మ్యాచ్లో ఆఫ్ఘాన్ 12 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 110 పరుగులతో ఆడుతోంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల ఫ్రాన్స్ స్లోవోకియా పర్యటన నిమిత్తం ఈరోజు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, భారత వ్యూహాత్మక విధానంలో ఫ్రాన్స్కు ప్రత్యేక స్థానం ఉందని, ఈ పర్యటన ద్వారా ఇరు దేశాల ఆర్థిక సాంస్కృతిక బంధాలు మరింత బలోపేతమవుతాయని చెప్పారు. రేపు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్తో కలిసి భారత్ ఇనోవేట్స్ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభిస్తారు. అనంతరం స్లోవోకియాకు బయలుదేరి వెళ్తారు. అక్కడ అధ్యక్షుడు పీటర్ పెలెగ్రిని ప్రధానమంత్రి రాబర్ట్ ఫీకోలతో ప్రధానమంత్రి మోదీ చర్చలు జరుపుతారు. ఈ పర్యటన ఐరోపాతో భారతదేశ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ నెల 16-17వ తేదీలో ఫ్రాన్స్లో జరిగే G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. కాగా భారత్ వరుసగా 8వ సారి ఈ సదస్సుకు ఆహ్వానం అందుకుంది. చివరిగా జూన్ 18వ తేదీన ఫ్రాన్స్లో వివాటెక్ 2026 సదస్సుకు హాజరై అక్కడి ప్రవాస భారతీయులతో ప్రధానమంత్రి మోదీ సమావేశమవుతారు. కాగా నరేంద్ర మోదీ తొలి స్లోవోకియా పర్యటన నిమిత్తంలో బ్లాటిస్లావాలోని ప్రవాస భారతీయులు మోదీకి స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చారిత్రాత్మక పర్యటనను పురస్కరించుకుని సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్య కార్యక్రమాలు, చిత్రలేఖన ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా స్లోవోకియాలో భారత రాయబారి అపూర్వ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఈ పర్యటన వల్ల ప్రవాస భారతీయుల్లో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు ఉపాధి కల్పనపై కూడా రవాణా మంత్రిత్వ శాఖ దృష్టి సారిస్తోందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన ఘనతలు, అభివృద్ది పనులపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గడ్కరీ మాట్లాడుతూ, రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిందని తెలియజేశారు. గత 12 నెలల్లో ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద సుమారు 58 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచామని తెలియజేశారు. ఆయుష్మాన్ భారత్ 60 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చగా, ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 11 కోట్ల మందికి ఎల్పీజీ కనెక్షన్లు అందజేసినట్లు వెల్లడించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 11 కోట్ల మంది రైతులు వార్షికంగా ఆర్థిక సహాయాన్ని అందుకుంటున్నారని మంత్రి గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నాగ్పూర్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే 2 నగరాల మధ్య 3.5 గంటల ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుందని గడ్కరీ తెలియజేశారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ సమీపంలోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఈరోజు జరిగిన 217వ కోర్స్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, శాస్త్ర సాంకేతికతలో వచ్చిన వృద్ధి కారణంగా యుద్ద స్వరూపంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. సైనికులు ఆయుధాలు మాత్రమే యుద్దంలో పాల్గొనే రోజులకు కాలం చెల్లిందని, ప్రస్తుతం రాడార్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, రోబోటిక్ వ్యవస్థలు యుద్ద వ్యూహంలో భాగమయ్యాయని వివరించారు.
1: హాల్ ఆపరేషన్ సింధూర్ మేము భావన ఆతంకీనో నష్ట నాబూద్ కమయాబీ హాసిల్ ఉత్తనా బా ఆపరేషన్ సఫలతాపూర్వక అంజాం దే పే పీఠే ఇండిజినస్ ప్లేట్ఫార్మ్ ఎయిర్ ఫోర్స్ ట్రైన్ కరేజియస్ ఆర్ డిసిప్లిన్ ఆఫీసర్స్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ నిశ్చిత భవిష్య ఆపరేషన్ ఎయిర్ ఫోర్స్ భూమికా దేగీ ఐసా మేరా విశ్వాస.
0: అస్సాంలోని జోర్హాట్ వైమానిక స్థావరంలో ఈ ఉదయం విమాన ప్రమాదం చోటు చేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన AN-32 రవాణా విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 5 సిబ్బంది మరణించారు. దీనిపై భారత వైమానిక దళం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మరణించిన వారి కుటుంబాలకు వైమానిక దళం సంతాపం తెలియజేసింది. కాగా AN-32 విమాన ప్రమాదంలో వాయుసేనకు చెందిన 5 సిబ్బంది మరణించడం

0: పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమలకు కొత్త సంస్కృతిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి అమలు చేసిన విధానాలతో నేడు భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద విద్యా వ్యవస్థ కలిగి ఉందని, కృత్రిమ మేధలో 2వ అతిపెద్ద మేధో సంపదగా ఉందని, 2 లక్షల అంకుర పరిశ్రమలతో 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమ వ్యవస్థగా నిలిచిందని అమిత్ షా వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దాదాపు 6 కోట్ల మంది యువత నైపుణ్యాభివృద్దితో దేశం అపారమైన వృద్దిని సాధించిందని తెలియజేశారు. 12 కోట్ల రూపాయల ముద్రా రుణాలు, 300కు పైగా అంతరిక్ష పరిశ్రమల కల్పనతో నేటి భారత యువత ఉద్యోగ అన్వేషకులు మాత్రమే కాదని, ఉద్యోగాల సృష్టికర్తలని అమిత్ షా పేర్కొన్నారు. దేశంలోని ప్రధాన నగరాలు ఆర్థికంగా సుస్థిరమైన పర్యావరణం, సామాజిక సమ్మిళితంగా అధునాతన సాంకేతికతతో పటిష్టంగా ఉండాలని ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి పీకే మిశ్రా ప్రసంగించారు. దేశంలోని పట్టణాల అభివృద్ది, సంస్థల సామర్థ్య బలోపేతంలో ఎన్ఐయుఏ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. వేగవంతమైన ఆర్థికాభివృద్ది, విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణలు పట్టణీకరణతో అవకాశాలు సృష్టిస్తున్నందున భారత్ అభివృద్ది పదంలో ముందుకు సాగుతుందని మిశ్రా అన్నారు.
1: This milestone today is not only an occasion to celebrate an institution but also an opportunity to reflect on India's urban transformation and the path ahead as we move forward to achieve our goal of Viksit Bharat envisioned by our Prime Minister. India's development journey today is defined by confidence, aspiration and unprecedented transformation across infrastructure, technology, governance and urbanization.
0: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 5 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ముగిసింది. ఈ సదస్సు ముగింపులో ఆహార భద్రత, రైతుల సంక్షేమం, వాతావరణ అనుకూల వ్యవసాయం, డిజిటల్ వ్యవసాయంపై ఇండోర్ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, బ్రిక్స్ దేశాలు అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తిలో 42% వాటా కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సదస్సులో ఐఐటీ ఢిల్లీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మింగ్ సిస్టమ్స్ రీసెర్చ్ సమన్వయంతో డిజిటల్ అగ్రికల్చర్, ఉమ్మడి పరిశోధనలు, సాంప్రదాయ విత్తనాల రక్షణ, జన్యు వనరుల మార్పిడి కోసం 4 కొత్త సంస్థాగత కార్యక్రమాలను కూడా ప్రకటించారు.
2: आज की परिस्थितियों में ब्रिक्स देशों की कृषि में भूमिका और उसमें भी छोटे किसान, महिलाएं और युवाओं की भूमिका अत्यंत महत्वपूर्ण है. उसके सभी पहलुओं पर विचार किया. अलग अलग देशों ने अपनी बेस्ट प्रैक्टिस को भी सभी सदस्य देशों के साथ साझा किया है और उस व्यापक विचार विमर्श से हमारे लघु और सीमांत किसानों को और मजबूत करने में मदद मिलेगी, उनकी आय बढ़ाने में और आजीविका बेहतर करने में भी निश्चित तौर पर आज की चर्चा बहुत सहयोगी होगी.
0: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళనం కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సాగిన 12 ఏండ్ల సుపరిపాలన, పేదల సంక్షేమం, సేవా కార్యక్రమాలను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా మార్చాలని సంకల్పాన్ని ప్రతి పౌరుడికి చేరువేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కాగా అంతకుముందు ఈ ఉదయం ధర్మేంద్ర ప్రధాన్ మధ్యప్రదేశ్ రాష్ట క్రీడాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్తో కలిసి షూటింగ్ అకాడమీని సందర్శించి అథ్లెట్లతో ముచ్చటించారు. జాతీయ విద్యా విధానం ద్వారా క్రీడలను కూడా విద్యా వ్యవస్థలో కీలక భాగంగా మార్చామని మంత్రి చెప్పారు. ధర్మశాలలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో భాగంగా వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మొదటి మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు 12 ఓవర్లలో 110 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆట కొనసాగుతుంది. అంతకుముందు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా టాస్ ఆలస్యం కావడంతో ఈ మ్యాచ్ను ఇరు జట్లకు 25 ఓవర్లకు కుదించారు. కాగా భారత జట్టు తరఫున హర్ష్ దుబే, గుర్నూర్ బాలన్ ఈ మ్యాచ్ ద్వారా తమ వన్డే కెరియర్ను ప్రారంభిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదెలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
3: ఇది ఎవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
1: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
3: నిజంగా?
2: 16 నెలల నిజం.
4: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి పుష్కరకాల పాలనలో దేశంలో వ్యవసాయ రంగంలో జరిగిన అభివృద్ధి, ఈ అంశంపై జాతీయ స్పైసెస్ బోర్డు సభ్యులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త అర్షం సదానందం.
5: నాసిరెడ్డి సాంబశివరెడ్డి గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారి ఆయన సలహాలు సూచనలు అందిస్తారు. నమస్కారం అండి సాంబశివరెడ్డి గారు.
6: నమస్కారం అండి.
5: సాంబశివరెడ్డి గారు, ఈ యొక్క 12 సంవత్సరాల మోడీ పాలనలో ఏం అభివృద్ధి జరిగిందో మీదైనా విశ్లేషణ చేయండి. మరి
6: సాధారణంగా గడిచిన ప్రభుత్వాలతో పోలిస్తే వ్యవసాయ రంగానికి సంబంధించి ఒక వినూత్నమైనటువంటి మార్పు, ఒక ఇన్నోవేషన్ ఇన్నోవేషన్ మార్పు ఈ ప్రభుత్వంలో మనకు స్పష్టంగా కనిపించింది. మరి ఒక దారి తప్పినటువంటి వ్యవసాయ రంగాన్ని మళ్ళీ ఒక గాడిన పెట్టేటటువంటి ప్రభుత్వంగా చెప్పవచ్చు. గౌరవ ప్రధానమంత్రి మాన్య శ్రీ నరేంద్ర మోడీ గారి పాలనలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇవాళ వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలు కూడా అందాయి. దీనిలో భాగంగా ఇవాళ మనం చూస్తే కృషి విజ్ఞాన కేంద్రాలను తీసుకోండి, వ్యవసాయం, ఉద్యానవనాలు, పట్టు పరిశ్రమలు, అదే మాదిరిగా చేపల పెంపకం కానివ్వండి, రొయ్యల పెంపకం కానివ్వండి, కుటీర పరిశ్రమలు, గ్రామీణ ప్రాంతాలకు అవసరమైనటువంటి కుటీర పరిశ్రమలను కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం ప్రోత్సహించినటువంటి విషయాన్ని మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా అంతేకాకుండా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ విషయంలో కూడా మనం చూసుకుంటే కేవలం చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వంలో కానీ ప్రైవేట్ సెక్టార్లో అనేది కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని రూపుమాపాలని ఒక మంచి సంకల్పంతో మరి ప్రధానమంత్రి పిఎంఈజీపీ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. గతంలో ఉన్న పథకానికి భిన్నంగా ఇదే పథకంలో కొత్తగా మార్పులు చేర్పులు చేసి మరి ఎంతోమందికి అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిని కల్పించడానికి అనేక చర్యలు తీసుకోవడం జరిగింది.
5: ప్రధానంగా సుగంధ ద్రవ్యాల ఎగుమతుల ద్వారా ప్రోత్సాహం గురించి వివరించండి. మరి
6: సుగంధ ద్రవ్యాల ఎగుమతులకు సంబంధించి చెప్పుకోవాల్సింది ఏంటంటే గతంలో అంటే ఈ దేశానికి స్వతంత్రం సిద్ధించిన దగ్గర నుంచి ఉన్నటువంటి పరిస్థితులను మనం గమనిస్తే ఉత్పత్తి ఉన్నప్పటికీ ఎగుమతులు కానీ ప్రాసెసింగ్కు సంబంధించినటువంటి విషయాల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని మన భారతదేశం ఎదుర్కొంది. అనేక రకమైనటువంటి సమస్యలు, అనేక రకాలైనటువంటి మార్కెటింగ్ సవాళ్ళు ఇవన్నీ కూడా ఎదుర్కోవడం జరిగింది. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క సుగంధ ద్రవ్యాలకు సంబంధించినటువంటి సమస్యలు సవాళ్ళని విశ్లేషించి దీనికోసం వివిధ రంగాలలో నిపుణులైనటువంటి వాళ్ళతోటి ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా ప్రభుత్వం నియామకం జరిపింది.

దానిలో భాగంగా ఇవాళ మిర్చి ప్రధానమైనటువంటి సుగంధ మరియు వాణిజ్య పంట మన భారతదేశంలో. దాదాపుగా 12 నుంచి 13 లక్షల ఎకరాలలో ఇవాళ భారతదేశంలో సాగు అవుతున్నటువంటి అతిపెద్ద సుగంధ మరియు వాణిజ్య పంట మిర్చి. అదే మాదిరిగా లక్షలాది ఎకరాల్లో సాగవుతున్నటువంటి మరొక ప్రధానమైన పంట పసుపు. ఈ రెండింటిని కూడా మనం చూసుకుంటే కనుక పసుపులో మిర్చిలో పసుపులో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు సవాళ్ళని గమనించి గుర్తించి గ్యాప్ ఫిల్లింగ్ చేసి దానిని సక్సెస్ రేట్ పెంచడం కోసం మరి ఈ ప్రభుత్వం టీటీఎఫ్సి అంటే టర్మరిక్ టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించడం జరిగింది. అదేవిధంగా మిర్చిలో కూడా మనం చూస్తే మిర్చిలో ఉన్నటువంటి సమస్యలు సవాళ్ళని గుర్తించి వాటిని ఎదుర్కొని రైతుకు అంతిమంగా లాభం చేకూర్చున్న ఉద్దేశంతో మరి జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా ప్రభుత్వం నియమించడం జరిగింది. మరి ఈ కమిటీకి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జీవీఎల్ నరసింహారావు గారు గౌరవ రాజ్యసభ సభ్యుడు వారు వారి నేతృత్వంలో చైర్మన్గా ఉండి ఈ కమిటీని నియమించడం జరిగింది. మరి ఈ కమిటీలలో ముఖ్యంగా ఏంటంటే ప్రధానంగా ఎక్స్పోర్టర్స్ ఉన్నారు, రైతులు ఉన్నారు, అదే మాదిరిగా ఎగుమతిదారులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, కృషి విజ్ఞాన కేంద్రానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారు, ఇట్లా అనేక రకాల ఐఏఎస్ అధికారులు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. వీరితో పాటు మరి రాజ్యసభ లోక్సభకు సంబంధించినటువంటి గౌరవ ఎంపీలను కూడా ప్రభుత్వం నియమించింది. వీటితో పాటు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి కూడా ఈ కమిటీలని అనుసంధానం చేసి ఒక చక్కటి రూపకల్పన చేయడం జరిగిందనమాట. వీటిలో మనం ఒకసారి గమనిస్తే ముఖ్యంగా ఇవాళ మన భారతదేశంలోనే అత్యధికంగా అంటే క్వాలిటీ ప్లస్ అదే మాదిరిగా ఎక్కువ హై ప్రొటెన్షియల్లో ఉన్నటువంటి పసుపు పంట పండించడంలో ఉత్పత్తిలో చూస్తే నిజామాబాద్ మనకు కనిపిస్తూ ఉంది. ఈ కమిటీల చేసిన నివేదిక ఆధారంగా మన గౌరవ మాన్యశ్రీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ఇవాళ నిజామాబాద్ కేంద్రంగా తెలుగు రాష్ట్రానికి మనకి తెలంగాణకు జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేయడం అనేది ఎంతో సంతోషించదగ్గటువంటి విషయం. అదే క్రమంలో జాతీయ మిర్చి బోర్డు ఏర్పాటు సంబంధించింది కూడా అనేక రకాలైనటువంటి విజ్ఞప్తులు కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. దీనికి సంబంధించిన టాస్క్ ఫోర్స్ కమిటీ కూడా దీనిని ప్రత్యేకంగా దానిలో ఎదుర్కొన్న సమస్యల్ని తో పాటు జాతీయ మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నివేదికని 2 దఫాలుగా పంపించడం జరిగింది. దాంతో పాటుగా మన ఏదైతే మన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఉందో ఆ స్టాండింగ్ కమిటీలో ఉన్నటువంటి 12 మంది ఎంపీలు ఉన్నారు. దాంట్లో 9 మంది లోక్సభ, 1 ముగ్గురేమో మన రాజ్యసభకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. వారు కూడా దీన్ని యథాతథంగా ఆమోదించి ప్రభుత్వం ముందుంచడం జరిగింది. మరి త్వరలోనే అది కూడా జాతీయ మిర్చి బోర్డు ఏర్పాటు సంబంధించిన శుభవార్త ఇవ్వటం అనే ఒక నమ్మకం ఉంది. అదే క్రమంలో చూస్తే కనుక ఇవాళ ఎగుమతుల వృద్ధి రేటు అంటే ఎగుమతులకు సంబంధించినటువంటి రేటుని చూస్తే కనుక గడిచిన 25 సంవత్సరాల సంబంధించినటువంటి రిపోర్టును మనం పరిశీలిస్తే ఈ గడిచిన 8 సంవత్సరాలలో చాలా ఎక్కువగా ఉంది. అది మిర్చి కానివ్వండి, పసుపు కానివ్వండి, లవంగాలు కానివ్వండి, యాలకులు కానివ్వండి, అదే మాదిరిగా ఏదైతే 120 రకాలకు సంబంధించిన ఏవైతే సుగంధ ద్రవ్యాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా మన భారతదేశానికి సంబంధించిన వాటిల్లో ఎక్కువగా మనకు అంటే మన భారతదేశంలో పండినటువంటి సుగంధ ద్రవ్యాలని ఇతర దేశాలకి ఆ దేశాల్లో ప్రజల అవసరాలు వారి యొక్క అభిరుచులు అనుగుణంగా ఎగుమతి చేసి ఇవాళ విదేశీ మారక ద్రవ్యంలో కూడా మన దేశానికి ఎక్కువ ఆదాయం తెచ్చిపెట్టినటువంటి ఒక మంచి ఆదాయ వనరు, ఒక మంచి సంపత్తి ఏదైనా ఉంది అని అనుకుంటే కనుక అది సోషల్స్ బోర్డు అనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా వాణిజ్య పంటలకు సంబంధించి కూడా పుగాకు కావచ్చు, లేకపోతే ఫ్లోరికల్చర్ కావచ్చు, లేకపోతే సెరికల్చర్ కావచ్చు, లేకపోతే ఆక్వాకల్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా రకరకాలుగా ఉన్నాయి. కానీ వీటన్నిటికంటే ఎక్కువగా విదేశీ మార్క ద్రవ్యాన్ని తెచ్చిపెట్టే ప్రధానమైనటువంటి బోర్డు కమాడిటీ బోర్డు చూసుకుంటే కనుక భారతదేశంలో ఉన్నటువంటి సుమారు 11-12 కమాడిటీస్ బోర్డ్స్లో టొబాకో బోర్డు, కోకోనట్ బోర్డు, రబ్బర్ బోర్డు, మరి అదేవిధంగా ఇవాళ చూస్తే స్పైసెస్ బోర్డు, టర్మరిక్ బోర్డు, వీటన్నిటిలో కూడా ఎక్కువ హై వాల్యూ ఇన్కమ్ తీసుకొచ్చేటువంటి బోర్డు ఉందంటే అది స్పైసెస్ బోర్డు. దీన్ని ప్రభుత్వం అనేక రకాలుగా ప్రోత్సాహకాలు కల్పిస్తూ ఉంది. మరి అదే మాదిరిగా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవి
ఎగుమతిదారులకు అవసరమైనటువంటి లైసెన్సులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సజెషన్స్ బోర్డే ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉంది. దాంట్లో కూడా జనరల్ కేటగిరీకి అయితే ఒక రకంగా ఉంది,

0: ఎస్సీ ఎస్టీ లబ్ధిదారు ఉంటే వాళ్ళకు కొంత సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. అదే మాదిరిగా వ్యక్తులు కాకుండా వ్యవస్థలుగా సమూహాలుగా ఉంటే కనుక ఎపిఓసీ ఇట్లా ఉంటే కనుక వాళ్ళకి మరిన్ని రాయితీలను కూడా ఈ ప్రభుత్వం అందజేస్తూ ఉంది.
1: ఎఫ్పిఓ ఏర్పాటు ప్రయోజనాల గురించి వివరించండి. మరి
0: ఎఫ్పిఓల్ని తొలిసారిగా భారత ప్రభుత్వం 2014 నుంచి వీటిని ఏర్పాటు పోషణ జరుగుతూ ఉంది. కానీ 2016-17 నుంచి నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి అయిన తర్వాత వీటి యొక్క ఆవశ్యకతని గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి బలంగా తీసుకెళ్లి రైతు వ్యక్తులు కాకుండా వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసిందనే విషయాన్ని చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీనిలో భాగంగా చూస్తే కనుక మనము ఇవాళ ఎఫ్పిఓస్ని చాలా గ్రామాలలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికని గతంలో ప్రభుత్వం కేవలం 5 లక్షల రూపాయలు మాత్రమే ఆర్థిక సహాయం ఇచ్చేది, మ్యాచింగ్ గ్రాంట్. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని పెద్ద ఎత్తున పెంచడమే కాకుండా 2026-27 ఆర్థిక సంవత్సరానికి వచ్చేటప్పటికీ సుమారు అన్ని రకాల ప్రయోజనాలు కలిపి ఒక ఎఫ్పిఓకి 50 నుంచి 70 లక్షల రూపాయల ఆర్థిక

0: పిఓస్ని చాలా గ్రామాలలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికని గతంలో ప్రభుత్వం కేవలం 5 లక్షల రూపాయలు మాత్రమే ఆర్థిక సహాయం ఇచ్చేది, మ్యాచింగ్ గ్రాంట్. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని పెద్ద ఎత్తున పెంచడమే కాకుండా 2026-27 ఆర్థిక సంవత్సరానికి వచ్చేటప్పటికి సుమారు అన్ని రకాల ప్రయోజనాలు కలిపి ఒక ఎఫ్పిఓకి 50 నుంచి 70 లక్షల రూపాయల ఆర్థిక ఉచిత ఆర్థిక సహాయాన్ని మరి గ్రాంట్ల రూపంలో భారత ప్రభుత్వం అందజేయడం జరుగుతూ ఉంది. ఇది సామాన్య విషయం ఏం కాదు. దీంతో పాటుగా మరి అర్హత ఉన్నటువంటి ఎఫ్పిఓస్ ఏవైతే ఉన్నాయో, ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్, ఎఫ్పిఓ అంటే రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, వీటికి బ్యాంకుల నుండి కూడా, నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాణిజ్య బ్యాంకులు, వాటి నుండి వాళ్ళకి బ్యాంకు రుణాలను కూడా తక్కువ వడ్డీకి పెంచడానికి ఈ ప్రభుత్వం అనేక రకాల చర్యలు చేపట్టింది. అంతేకాకుండా ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ ఏదైతే ఉందో, లేదా హార్టికల్చర్ సంబంధించింది కానివ్వండి, ఇవన్నీ కూడా వీటి తాలూకా వీటికి అవసరమైనటువంటి కనీస, అంటే అగ్రికల్చర్ సంబంధించినటువంటి కనీస మౌలిక వసతుల సదుపాయాలని కల్పించడానికి కూడా ఎఫ్పిఓలకి అనేక రకాల ప్రోత్సాహాలు ఇస్తూ ఉంది. దీంతో పాటు వీళ్ళని మార్కెటింగ్ లింకేజ్ చేయడం కోసం కూడా ఒక కొత్త కార్యక్రమానికి స్వీకరించడం జరిగింది. ఇవాళ మొక్కజొన్నల కొనుగోలు తీసుకోండి, అదే మాదిరిగా వరిధాన్యం సేకరణ విషయంలో కానీ ఐకేపీలు, జీసీసీలు, సహకార సంఘాలు, ఆక్వా, వీళ్ళు ఏవైతే ఉన్నారో వాళ్ళకి హాకా ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అదే తరహాలో అదే సమానమైనటువంటి నిష్పత్తిలో వీళ్ళకి ఎఫ్పిఓలకు కూడా సముచితమైన గౌరవాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవాళ వీటికి మార్కెటింగ్ లింకేజ్ పద్ధతుల్లో కూడా దాంట్లో వీళ్ళని భాగస్వామ్యం చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. వాడి ద్వారా వచ్చేటువంటి ఆదాయంతో ఇవాళ ఎఫ్పిఓలు చాలా గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళకి అవసరమైనటువంటి గోడౌన్స్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు, ప్యాడీ డ్రైవింగ్ ప్లాట్ఫామ్స్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు, మరి బ్యాటరీ స్పేయర్స్ కానివ్వండి, టాలపాలిన సీట్లు కానివ్వండి, సిరిపాలిన సీట్లు కానివ్వండి, వాళ్ళకి అంటే రైతులకు అవసరమైనటువంటి చిన్న చిన్న అవసరాలు ఏవైతున్నాయో అవి ప్రభుత్వాల మీద ఆధారపడకుండా వాళ్ళకున్న సొంత నిధుల వనరులతోటి సమకూర్చుకుని చేసుకునే విధంగా ఇవాళ భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది.
1: పామ్ ఆయిల్ సాగుకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం గురించి వివరించండి. మరి
0: పామ్ ఆయిల్ సాగు యాక్చువల్ వాస్తవానికి మన దేశంలో, మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం చెప్పక తప్పదు. ఎందుకంటే చాలా గ్రామాలలో పామ్ ఆయిల్ అంటే తెలియని వాళ్ళు, అంటే వాడుకలో తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ పామ్ ఆయిల్ తోటలని, పామ్ ఆయిల్ చెట్లను చూడని వాళ్ళు ఒక 10 సంవత్సరాల క్రితం వరకు కూడా చాలామంది ఉండే. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇవాళ మీరు ఏ పల్లెకి పోయినా, ఏ గ్రామానికి పోయినా, ఖచ్చితంగా మినిమం కనీసం 20 ఎకరాల నుంచి 200, 300, 500 ఎకరాల వరకు కూడా ఇవాళ పామ్ ఆయిల్ తోటలు విస్తరించి ఉన్నాయి. దానికి గల కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి చర్యలు, వాటితో పాటు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఒక ఈ ఆయిల్ ఫెడ్ సంస్థ ఏదైతే ఉందో ఆ ఆయిల్ ఫెడ్ ద్వారా భారత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాయితీలని నేరుగా ఎక్కడ మధ్యవర్తులు లేకుండా, లంచాలు లేకుండా, అవినీతి లేకుండా ఢిల్లీలో ఫండ్స్ రిలీజ్ చేస్తే నేరుగా రైతు జేబులో పడే విధంగా డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ సిస్టంలో ఇవాళ ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది. దానికి గాను మొక్కలు సబ్సిడీ మీద ఇస్తున్నారు, పామ్ ఆయిల్ మొక్కలు దాన్ని నాటుకోవడానికి రాయితీ ఇస్తున్నారు. అదే మాదిరిగా డ్రిప్ ఇరిగేషన్కి రాయితీ ఇస్తూ ఉన్నారు. వాటిని కోసినటువంటి ఏదైతే పామ్ ఆయిల్ కాయలు ఉన్నాయో వాటిని కలెక్షన్ సెంటర్లు కూడా సమీపంలోనే ఎక్కడైతే ఎక్కువగా 2-3 చిన్న చిన్న గ్రామాలకు కోడళ్ళు ఉన్నాయో అక్కడ కలెక్షన్ పాయింట్ను కూడా ఏర్పాటు చేసి రవాణా భారాన్ని కూడా రైతుల మీద వేయకుండా ఆ భారం కూడా ప్రభుత్వం భరిస్తూ ఉంది. అంతేకాకుండా ఇవాళ మరి టన్నుకు 25,000 పైచీలకు మద్దతు ధర ఉండడం అనేది అది అంతర్జాతీయ ఆటుపోట్లకు సంబంధించినటువంటి రేటు కావచ్చు. ప్రభుత్వం కూడా కనీసం మినిమం ఒక ధర ప్రకటించడం వల్ల ఇవాళ రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ పామ్ ఆయిల్ విస్తీర్ణం నాకు తెలిసినంత వరకు ఈ 12 సంవత్సరాల మోదీ గారి పాలనలో మరో 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వంలోనే 100%, అంటే ఇప్పుడున్న సాగుకి మరింత 40% వరకు సాగు పెరగవచ్చని నా అభిప్రాయం. ఆ దిశగా గ్రామీణ ప్రాంతాల్లో అంటే వరికి ప్రత్యామ్నాయంగా ఎక్కువ ఎక్కడ వచ్చినా వరి. ఒకప్పుడు కాటన్ ఉండేది, వరంగల్ జిల్లాలో ఎక్కువ విపరీతంగా కాటనే, ఆ కాటన్కి బదులు వరి వచ్చింది. వరికి కాటన్కి ప్లేస్లో క్రమంగా ఈ పామ్ ఆయిల్ గ్రోత్ అనేది ఇవాళ పెరగటం అనేది 100% ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయాల వల్లనే ఇది సాధ్యపడుతుందని చెప్పాల్సిన అవసరం ఉంది.
1: ఎరువుల పంపిణీ, సహకార సంఘాలు, ఆగ్రోస్ కేంద్రాల పనితీరు గురించి వివరించండి. మరి
0: అయితే

0: ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి ఎరువుల షాపులకి రావాల్సిన వాటా కోటాని ప్రభుత్వాలు ఇస్తూనే, ఎందుకంటే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి రైతు అవసరాలు కూడా తీర్చడం ప్రభుత్వాల బాధ్యత కాబట్టి, వాటితో పాటు సహకార సంఘాలని మరింత బలోపేతం ఒకవైపు చేస్తూనే, రెండో వైపు మళ్ళీ ఆగ్రోస్ కేంద్రాలకు కూడా మళ్ళీ ఊత ఇవ్వటం జరిగింది. ఇవాళ ఒక యూరియాని తీసుకుంటే ఆగ్రోస్ కేంద్రానికి పోయినా సహకార సంఘానికి పోయినా కేవలం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఎంఎస్పీ రేట్ ఏదైతే ఎంఆర్పి ధర ఏదైతే ఉందో 274 రూపాయలకు మాత్రమే ఇవాళ మనకు బస్తా దొరుకుతూ ఉంది, 45 కేజీల బస్తా. అదే బస్తా ప్రైవేట్ దగ్గరికి పోతే 300 నుంచి 350 వరకు కూడా అమ్ముతున్నటువంటి విషయాలు ఇవాళ మనం పత్రికలో గమనిస్తున్నాం. కారణం ఏంటంటే మరి ప్రైవేట్లో ఉన్నటువంటి షాపులకేమో వాళ్లకు ఎఫ్ఓఏల విధానం లేదు. అంటే వరంగల్లో రైల్వే హెడ్ క్వార్టర్స్లో ఫెర్టిలైజరు 273 రూపాయలకి ప్రైవేట్ డీలర్కి ఇస్తే అదే వాళ్ళు ఇక్కడ నుంచి కిరాయి అమాలి భరించి ప్రైవేట్ కూడా అక్కడికి తీసుకెళ్లి అమాల్సినటువంటి పరిస్థితి. కానీ అదే సహకార సంఘాలు ఆగ్రోస్కి అయితే ప్రభుత్వం ఎఫ్ఓఎల్ అంటే డెలివరీ సదుపాయాన్ని ఏర్పరచడం వల్ల మరి ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరలకు మరి పేద సన్న చిన్నకారు మధ్యతరగతి రైతాంగానికి అవి అందుతున్నాయి. అందువల్ల ఇవాళ ఈ సమస్య లేదు. కృత్రిమంగా అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాలు రెండూ కలిసి మరి సమన్వయం చేసుకుంటే కనుక ఎరువుల పంపిణీలో కూడా చెప్పుకోదగ్గ సమస్యలు ఏం లేవు. ఈ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయనేది చెప్తున్నా. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే రైతులు కూడా యూరియా వాడకాన్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా అదే చెప్తున్నారు. మరి నేలలు నిస్సారమవుతున్నటువంటి సందర్భంలో ఎరువుల వినియోగాన్ని తగ్గించాలి, ముఖ్యంగా యూరియా వినియోగాన్ని కూడా తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది.
1: సోమశివరెడ్డి గారు, గత 12 సంవత్సరాల మోదీ పాలనలో వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు జరిగినటువంటి అభివృద్ధి మీద చాలా చక్కగా వివరించారు. మీదైనా సలహాలు సూచనలతో జిల్లా రైతులు కూడా ఇంకా జాతీయ స్థాయిలో అందేటువంటి పథకాలను సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్తే అండి.
2: ఇంతవరకు కిసాన్ వాణి కార్యక్రమంలో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి పుష్కరకాల పాలనలో దేశంలో వ్యవసాయ రంగంలో జరిగిన అభివృద్ధి ఈ అంశంపై జాతీయ స్పైసెస్ బోర్డు సభ్యులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త హర్షం సదానందం.
3: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.
4: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
3: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం వర్షాకాలం వరి పంట సాగులో అనుభవాలు. ఈ అంశంపై హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామ రైతు బాబురావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త హర్షం సదానందం.
5: బాబు గారు, ఇప్పుడు మీరు వరి పంటను పండించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అసలు వరి పంటను పండించాలంటే ఎలాంటి పద్ధతులు అవలంబించాలి అనే దాని గురించి మీరు రైతులకు చెప్పండి. మరి
6: వరి నాటేసే ముందు మందు చల్లి ఇట్లా నాటేస్తాం. ఏమన్నా తెగుళ్ళు వచ్చినప్పుడు మళ్ళా మేము మళ్ళా మందులు తీసుకునే కడిగిపోయి వాళ్ళకు ఈ చూయించి ఏమో మందులు వాడతారు అని చెప్తే ఈ మందులు వాడుతూ ఉంటాం మేము.
5: గతంలో ఏమైనా పంటలు పండించారా?
6: నీళ్లు ఉంటేనో పొలాలు వేస్తాం. ఇక నీళ్లు ఇద్దరి మధ్య ఉంటే మొక్కజొన్న లేకుంటే ఏదైనా పల్లి చేను ఏదైనా పొద్దుతిరుగుడు ఇవి ఇట్లాంటివి పెడతాం.
5: గతంలో పంట పండించారు, వరి పంట పండించారు. వరి పంట పండించేటప్పుడు ముందు మీ యొక్క పొలాన్ని ఎలా చదును చేసుకున్నారు? ట్రాక్టర్లతో చేసుకున్నారా లేకపోతే ఎల్ల నాగళ్లతో చేసుకున్నారా? ఎట్లా చేసుకున్నారు?
6: ట్రాక్టర్తో ఆయటి ఉన్నాగానే కొంచెం ఉట్టు దుక్కి పెట్టిస్తాం ట్రాక్టర్తో. మళ్ళీ ఉట్టు దుక్కి పెట్టించి నారు పోస్తాం. నారు పోసిన తర్వాత ఇక వర్షాలను చూసి మళ్ళా నీళ్లు పెట్టుకుంటా నారు పెరిగే వరకు మేము మళ్ళీ ట్రాక్టర్ పెట్టి దున్నిచ్చి ఒక 10 రోజులు జర నానబెట్టి కొంచెం మురిగిన తర్వాత మళ్ళీ నాటేస్తాం.
5: వర్షాలు పడతాయి ఇప్పుడు ఈ నెల జూన్ మాసంలో కానీ జూలై మాసంలో కానీ వర్షాలు పడతాయని తెలుసుకొని ముందుగానే దుక్కులు దున్నుకుంటారా లేకపోతే?
6: ఇక కొంచెం ఒక వాన పడ్డదంటే ఇక కొంచెం నానుతుంది కదా, అప్పుడు ఉట్టు దుక్కులు పెట్టిస్తాం.
5: అంటే ఒకసారి దున్నుతారా, రెండు సార్లు దున్నుతారా?
6: ఇరవాలు పెట్టిస్తాం.
5: ఇరవాలు కొట్టి పెట్టుకుంటారు?
6: ఇరవాలు కొట్టి పెట్టి

0: పెట్టాం. పెట్టిన తర్వాత ఇక వర్షాలను చూసి నారు పోస్తాం. పోసిన తర్వాత నారు పెరుగుతూ ఉంటుంది. పెరిగిన కొద్దీ ఇక వర్షాలను చూసుకుంటా నీళ్లు పెట్టుకుంటూ దున్నిస్తాం మళ్ళీ ట్రాక్టర్ తోటి.
1: ఇంకోటి ఏంటంటే బాబు గారు, ఈ యొక్క వరి పంటను వేసినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే గడ్డి పడకుండా ముందు దున్నిచ్చేటప్పుడే గుర్రు కొట్టినప్పుడే గడ్డి మందు చల్లుతారు. అట్లా గడ్డి మందు చల్లడం వల్ల పొలానికి ఏమన్నా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందా?
0: ముందుగా చల్లితే గడ్డి పడదని అంటారు. ఇది లేకుంటే పొలం నాటేసిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత ఈ గడ్డి మందు చల్లుతారు.
1: అట్లా చల్లడం వల్ల లాభం ఉంటుంది అంటారు.
0: ఇక లాభం అంటే చల్తాం సార్ అట్లా. ఇక లాభం అంటే ఇక మా ఆ మందు చల్లినా మళ్ళా గడ్డి
1: మొలిసేది
0: మొలుతానే ఉంటాయి. ఏంటంటే మనశ్శాంతి కొరకు చల్లుతాను.
1: అదే ఇంకోటి, నారు అలికినప్పుడు ఎన్ని రోజులకు మనకు నారు మన చేతికి వస్తుంది? మనం నాటేయడానికి
0: మనకు చేతికి వచ్చే వరకు 25 రోజులు పడుతుంది అండి.
1: నారు అలిపిన తర్వాత తొందరగా నారు
0: ఎదగడానికి అయితే మనం అలుకుడు చేసే ముందే డిఏపి ఇంకా ఊరియా కలిపి చల్లుతాం. ఒక 10 రోజుల తర్వాత ఎదుగుదలకతనో ఏం లేదు. ఇక దబ్బున ఎదుగకుంటే కొంచెం మళ్ళా
1: యూరియా చల్లుతాం
0: తొందరగా ఎదుగుతుంది.
1: ఇప్పుడు అన్ని కొన్ని సందర్భాలలో బాబు గారు నారుకు కూడా పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది.
0: అయితే దాంట్లో పురుగుల అవకాశం ఉంటే దానికి కూడా ఒక పొడి ఇస్తాడు పొట్లో. ఆ పొడి ఏం చేయాలి, ఈ ఊరియలా కలిపి అంటించి చల్లితే ఆ పురుగు రాదు అని చెప్తారు మందుల షాప్.
1: ఇప్పుడు నారు వేసిన తర్వాత మనం ఎన్ని రోజులకు నారు పీక్కోవాలి, ఎన్ని రోజులకు నాటేయాలి?
0: ఇప్పుడు మనం నారు పోసిన తర్వాత 25 రోజులు నారు అవుతుంది. 25 రోజులు నారు అయ్యే వరకు మనం పొలం తయారు చేసుకుంటాం. పొలం తయారు చేసుకున్నాక ఈ 30 రోజుల లోపు మనం నారు పీకిచ్చి ఎంబడైనా కూలర్లు సౌకర్యం లేకుంటే కూలర్లును గొర్రు ఇట్లా అన్ని సౌకర్యం ఉంటే మనం పీకిన రోజే నాటేసుకుంటే బాగా మంచిగా ఉంటుంది. ఎంబడే వేసుకుంటే బాగుంటుంది. ఇక ఈ రోజు వీకి తెల్లారేసుకుంటే 3-4 రోజులు నారాయే వరకు జర ఏరు కుళ్ళిపోతుంది.
1: ఎక్కువ పెరగాలంటే ఏం వేసుకోవాలి మనం?
0: ఇక మనం ఫస్ట్ నాటేసేటప్పుడే డిఏపి వేస్తాం. డిఏపి వేసిన తర్వాత ఇక మళ్ళా ఊరియా చల్లితేనే తొందరగా ఎదుగుతుంది.
1: లేకపోతే
0: ఎదగదు. ఊరియా చల్లితేనే తొందరగా ఎదుగుతుంది. ఊరియా చల్లకుంటే ఎదగదు తొందరగా.
1: ఇప్పుడు మనం నాటేసే క్రమంలో ఆ యొక్క పూసలు ఎన్ని పెడితే బాగుంటుంది? దూరం పెట్టాలి
0: 2-2, 3-3 పూసలు 4-4 పూసలు పెడతారు. పెట్టి ఇంత పెట్టాలి. ఇంతొకటి పెడితే
1: ఈ ఎన్ని రోజులకు ఒకసారి మందు తీసుకోవాలి? యూరియా కానీ కూరమండలం కానీ
0: యూరియా కానీ ఇప్పుడు నాటు వేసిన తర్వాత ఒక 20 రోజుల తర్వాత మళ్ళా ఊరియా చల్లాలి. ఇంకా ఊరియా చల్లిన తర్వాత మళ్ళీ ఒక 15 రోజులకు మనం మళ్ళీ కల్పిస్తాం పొలం. మళ్ళీ అంతా గడ్డి ఉన్నా లేకపోయినా కల్పించి మళ్ళీ ఒక 15 రోజులకు మళ్ళా ఊరియా కాకుండా 3-15 అన్నా 20-20 అన్నా చల్లుతాం.
1: యూరియా కానీ డిఏపి కానీ వేసిన తర్వాత మనం ఏమన్నా నీళ్లను అందులోనే ఉంచాలా లేదంటే బయటకి వదిలిపెట్టుకుంటే బాగుంటుంది?
0: అయితే కొంచెం మంచి పొలాలు అయితేనో ఏం కాదు, జర సౌట పొలాలు ఇట్లా అయితే ఏం చేయాలి, మనం నీళ్లు పెట్టి 2 రోజులు ఉన్న తర్వాత మనం మందు చల్లుకుంటాం కదా, కొంచెం మందు 2-3 రోజుల తర్వాత మళ్ళా యథావిధిగా ఎల్లదీయాలి. ఎల్లదీసి మళ్ళా కొత్త నీళ్లు పెట్టుకోవాలి. అట్లయితే జ్వరం మంచిగా ఉంటుంది. ఆ నీళ్ళు అట్లే ఉంటాయి, పెట్టిన నీళ్ళు అట్లే 15-20 రోజులు అనుకుంటే అయితే అంటే కుళ్ళిపోతూ ఉంటుంది లోపల. ఈ సౌడు అన్నది లేపి ఇక గంటలు గంటలే ఆడాడాడాడ సత్తా ఉంటాయి. ఇదే దీని కొరకు మేము అడిగినాము మందుల షాప్లో కానీ వేరే కాడ అడిగితే ఏంటంటే ఈ సౌట పొలాలకు జినుకు దొరుకుతుంది, జినుకు లోపం, జినుకు చల్లుకుంటే ఆ సౌడు అన్నది లేవది అని చెప్పారు.
1: ఇంకోటి బాబు గారు, మీరు ఎన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు?
0: నేను దాదాపు 25-30 సంవత్సరాలకు ఎక్కువ
1: 30-35 సంవత్సరాలకు
0: అని చెప్తాను.
1: అంటే మరి వ్యవసాయం చేస్తున్నారు కదా, వ్యవసాయంలో మీరు ఏ విధంగా మీరు తృప్తి పడుతున్నారు? అంటే ఉద్యోగం లేదనే బాధ ఏమన్నా ఎప్పుడైనా ఉందా?
0: ఏ ఉద్యోగం లేదు, ఏది చేసుకున్నా అదే వ్యవసాయంతో కదా మేము చేసుకున్నాం. ఏ ఉద్యోగం లేదని బాధపడితే ఇప్పుడు ఏమవుతుంది మాకు? ఉద్యోగాలు అత్తయా ఇస్తానులా.
1: ఎంతవరకు చదువుకున్నారు?
0: నేను అప్పుడు 5 చదివినా సార్, 73 అప్పుడే చదువు బంద్ చేసిన వ్యవసాయం పని. ఇక
1: వ్యవసాయం పని
0: 73 నుంచి.
1: ఇప్పుడు మీరు అంటే మీరు వ్యవసాయం చేస్తున్నారు కదా, మీరు వ్యవసాయం అనేది ఎవరి ద్వారా నేర్చుకున్నారు? మీరు
0: మా నాన్నతోటే

0: వ్యవసాయం నేర్చుకున్నాం. వ్యవసాయం నేర్చుకొని అప్పుడు ఎడ్లు బండ్లు ఇట్లా ఉండేది, మేమే పొలాలు దున్నుకునేది. అప్పుడు ట్రాక్టర్లు ఎక్కడి అప్పుడే బాగా మంచిగా అనిపించింది పంటలు కూడా. ఇప్పుడు ట్రాక్టర్లు పెట్టి దున్నడం, మొత్తం కింది మీద చేసే వరకు పంటలు తక్కువ వస్తడం, ఇదే అవుతుంది. సరియైనగా ఎడ్లు లేక అప్పుడు ఈ పొలాలు ట్రాక్టర్ పెట్టి దున్నిచ్చే వరకు ఇట్లా అవుతాయి.
1: మరి ఇప్పుడు మనం పొలాలని దున్నేటప్పుడు ఎడ్ల నాగలతో దున్నితే ఎక్కువ ఖర్చు అవుతుందా లేదంటే ట్రాక్టర్తో దున్నితే ఎక్కువ ఖర్చు అవుతుంది?
0: ఇప్పుడు ఎడ్ల నాగలతో ఎక్కువ ఖర్చు వస్తుంది. ఈ తక్కువ ఖర్చు అనేది ట్రాక్టర్ తోటే వస్తుంది కాబట్టి ఈ ట్రాక్టర్లు పెట్టి దున్నించుకోవడం అట్లా అవుతుంది.
1: అంటే మీరు వ్యవసాయం చేస్తున్నారు కదా, మరి మీ పిల్లలు కూడా వ్యవసాయం చేయించాలనుకుంటున్నారా లేదంటే వాళ్ళని చదివిస్తారా?
0: మేము వాళ్ళని చదివించాలి, మేమే చేసి కష్టపడతాను కదా, వాళ్ళని చదివించి వాళ్ళను ఉద్యోగస్తులను చేయాలనే కదా. మేమే చదువుకోక పోయి పనిచేసి ఇట్లా ఉన్నాము.
1: ఎంతమంది పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారు?
0: మరి ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ. బిడ్డ MBA చేసింది, పెళ్లి చేసిన. పెద్ద అబ్బాయి డిగ్రీ చేసిండు, జాబ్ వచ్చింది సివిల్ కానిస్టేబుల్. చిన్న ఆయనే ఇప్పుడు డిగ్రీ అయిపోయింది కానీ ప్రస్తుతానికి ప్రైవేట్గా ఏదన్నా చేస్తారు.
1: 30 సంవత్సరాల నుంచి మీరు వ్యవసాయం చేసుకుంటున్నారు కదా, ఈ 30 సంవత్సరాల వ్యవసాయం చేసిన క్రమంలో ఏ సంవత్సరంలో మీకు ఎక్కువ పంట వచ్చింది?
0: ఇంత మందులు లేవు సార్, అప్పుడు మందులు లేవు, పెంటలు పోసే అప్పుడు బాగా పంటలు వచ్చినాయి. అప్పటిదే మంచి గిట్టుబాటు ధరలు ఉండేది, అప్పుడే మంచిగా అనిపించింది. అప్పటి పంటలే లేవు.
1: అప్పుడు పంటకు ఎక్కువ మన పెంటలు పోసి సేంద్రియ ఎరువులు
0: వేసేది,
1: ఇప్పుడు రసాయనిక ఎరువులు వేస్తున్నారు.
0: ఇప్పుడు అన్యా
1: ఇప్పుడు అది బాగుందంటారా ఇది బాగుందంటారా?
0: మాకు అప్పుడే అదే మంచిగా అనిపించింది, ఆ తిండి కూడా మంచిగా ఉన్నది.
1: అవును, అప్పుడు తిన్నోళ్ళే గట్టిగున్నారు.
0: అప్పుడు తిన్నోళ్ళే గట్టిగున్నారు, అప్పుడు తిండే మంచిది. ఇప్పుడు ఈ మందులు చల్లి వాటికి వచ్చిన బీమారి మనకు వస్తుంది, మనకు వస్తుంది. ఎంత మందులు చల్లుకుంటానో అంత మనం పెంచుకున్నట్టు అవుతాను. అవును, మందులు చల్లితేనే పంట వస్తుంది. ఈ మందులకు పోయి లైన్లో ఉన్నాం, లైన్లో ఉన్నా దొరుకుతలేవు. ఒక్కొక్కసారి మందు చల్లకనే విడిచిపెడతాను. ఇక మరి ఏం చేస్తాం, ఆడ పోయి పొద్దున పోయి లైన్లో ఉంటే సాయంత్రం 4-5 అవుతుంది, అయినా లాస్ట్కి వచ్చే వరకు దొరుకుతలేవు. ఇక దాన్ని బట్టి ఎప్పుడు అందుబాటులో ఉంటే అప్పుడే ఇక తెచ్చి చల్లవాలి చెప్తాను. మనకు టైంకి మాత్రం దొరుకుతలేవు.
1: రైతులు ఎక్కువ పంటలు పండించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి పంట పండియచ్చు?
0: ఎక్కువ పంటలు పండియాలంటే పత్తి సార్, ఇప్పుడు అన్ని రకరకాల మందులు వస్తాయి. సంవత్సరానికి పంట పత్తులు అవి అవుతాయి కాబట్టి వాటికి తగ్గ మందులు పెట్టి చేయాలి. కానీ అవి ఎక్కువ మేము పత్తులు పెట్టాం, ఒక వరే పెట్టుకుంటాం.
1: సరే బాబు గారు, మీరు మీ యొక్క విలువైన సమయాన్ని ఆల్ ఇండియా రేడియో కేటాయించి మంచి సలహా అందించారు. మీ సలహాలు సూచనలు తప్పకుండా జిల్లా రైతులు పాటించి మంచి పంటలు తీస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం.
2: ఇంతవరకు కిసాన్ వాణి కార్యక్రమంలో వర్షాకాలం వరి పంట సాగులో అనుభవాలు ఈ అంశంపై హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామ రైతు బాబురావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త హర్షం సదానందం.

0: लें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी।
1: ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఇంతటితో కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. అభిలాష ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, బేటూరి గీత రచన, సంగీతం ఇళయరాజా.

0: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
1: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
0: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
1: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే
0: వేరే మార్గాల కోసం వెతకండి,
1: ఆకాశవాణిని సంప్రదించండి.
0: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: శ్రోతలు, చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట అల్లరి మొగుడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. ఎంఎం కీరవాణి గీత రచన, సంగీతం ఏఆర్ రెహమాన్.

సీతారామ కళ్యాణం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, ఆత్రేయ గీత రచన, సంగీతం కెవి మహాదేవన్.

జానకిరాముడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, బేటూరి గీత రచన, సంగీతం కెవి మహదేవన్.

0: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
1: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
0: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
1: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే
0: వేరే మార్గాల కోసం వెతకండి,
1: ఆకాశవాణినే సంప్రదించండి.
0: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ మీ వ్యాపారానికి సరైన వేదిక.
2: ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట రాక్షసుడు ఈ చిత్రం కోసం ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, వేటూరి గీత రచన, సంగీతం ఇళయరాజా.

కార్యక్రమంలో తర్వాత పాట నీరాజనం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. డాక్టర్ సి నారాయణ రెడ్డి గీత రచన, సంగీతం ఓపి నయ్యర్.

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియచేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై చిత్రసీమ వింటున్నారు. తర్వాత పాట గీతాంజలి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, వేటూరి గీత రచన, సంగీతం ఇళయరాజా.

మరణం మృదంగం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతరచన, సంగీతం ఇళయరాజా.

మహర్షి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, నాయిని కృష్ణ గీత రచన, సంగీతం ఇళయరాజా.

అభినందన. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, ఆచార్య ఆత్రేయ గీత రచన, సంగీతం ఇళయరాజా.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: మన్నికకి మారుపేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: శ్రోతలు, చిత్రసీమ వింటున్నారు. ప్రేమ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, ఆచార్య అత్రేయ గీత రచన, సంగీతం ఇళయరాజా.

0: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
1: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
0: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
1: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే
0: వేరే మార్గాల కోసం వెతకండి.
1: ఆకాశవాణినే సంప్రదించండి.
0: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ మీ వ్యాపారానికి సరైన వేదిక.
2: చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా వినండి యమలీల. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, సిరివెన్నెల సీతారామశాస్త్రి గీత రచన, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బాంబే ఎస్ జయశ్రీ గారి గాత్ర కచేరి విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ప్రేమాభిషేకం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, డాక్టర్ దాసరి నారాయణరావు గీత రచన, సంగీతం చక్రవర్తి.

మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడు ఎస్పెషల్ బైలింగ్వల్ ప్రోగ్రామ్ ఆన్ 12 ఇయర్స్ ఆఫ్ గవర్నమెంట్, 12 సంవత్సరాల ప్రభుత్వ పాలన ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇంతవరకు ఎ స్పెషల్ బైలింగ్వల్ ప్రోగ్రామ్ ఆన్ 12 ఇయర్స్ ఆఫ్ గవర్నమెంట్, 12 సంవత్సరాల ప్రభుత్వ పాలనపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 11:45. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ప్రభాత ప్రసారాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.